శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 23వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: వాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ వింటారు. సమర్పణ డాక్టర్ గుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి.
1: మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది. ఏ దశలో ఆలోచిస్తే అటువైపే జీవితం ప్రయాణిస్తుంది. కాబట్టి ఆలోచన అనేది అన్ని వైపులా సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ గుణం కలవారు భౌతికంగానే కాదు ఆధ్యాత్మిక విషయాల్లోనూ గొప్ప ఫలితాలు పొందుతారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి యుద్ధానికి ప్రేరేపించినప్పుడు విజయాన్ని మాత్రమే కాదు ధర్మ పరిరక్షణ, భవిష్యత్ తరాల క్షేమం వంటి అన్ని కోణాలను ఆలోచించి సలహా ఇచ్చారు. అంత సమగ్రంగా ఆయన చేసిన ఆలోచనల వల్లనే పాండవులు ధర్మయుద్ధంలో విజయం సాధించారు. బుద్ధుడు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి రాజ్యాన్ని విడిచి వెళ్ళినప్పుడు జీవితం, మరణం, దుఃఖం, విముక్తి అన్నిటినీ లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం దానివలన ధర్మచక్రం సమస్త లోకాన్ని చుట్టి వచ్చింది. దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం అత్యవసరం. ఉదాహరణకు ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా శాంతి, ధర్మం, కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోరాదు. సహసా విదధీతన క్రియా అవివేక పరమాపదాం పదం వృణుతేహి విమృశ్యకారిణం గుణలబ్ధా స్వయమేవ సంపద అని భారవకవి కిరాతార్జునీయుల్లో తెలియజేశారు. భగవద్గీత కూడా ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించండి అని మనకు సూచించింది కదా. ఆలోచితం కర్మ ఆనందం సంభవిష్యతి, అనాలోచితం కర్మ దుఃఖం సంభవిష్యతి అని హితోపదేశం కూడా తెలియజేసింది. అందువలన మానవుడు ఆలోచన చేసి మాత్రమే పనిచేయాలి. ఆలోచనకు సహనం, జ్ఞానం, ధర్మపరమైన దృష్టి అవసరం. వేగంగా స్పందించడం కన్నా మనసు శాంతిపరచుకుని పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది. సరైన ఆలోచన భౌతిక విజయాలకే కాదు ఆధ్యాత్మిక వికాసానికి కూడా దారి చూపుతుంది. యోగశాస్త్రం ప్రకారం కుండలినీ శక్తిని చక్కగా ప్రేరేపిస్తే మంచి జ్ఞానం, ఆలోచనలను సాధకుడు తప్పక పొందగలడు. మంచి ఆలోచన వివేకాన్ని పెంచి శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఆలోచన స్పష్టతను పెంపొందించుకోవాలి. ఆలోచనల స్వభావమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మానవుడు ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడు. కాబట్టి ప్రతి ఆలోచనను జాగ్రత్తగా సానుకూల దిశలో మలుచుకోవాలి. ఆలోచనాశుద్ధి మనసుకు శాంతిని, జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది. మనసనే నదిలో తేలే దీపం లాంటిది ఈ ఆలోచన. అది చీకటిలో వెలుగునిచ్చి ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది. మంచి ఆలోచనల సుగంధం మన హృదయాన్ని తోటలుగా మార్చి దానిలో సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది. లోతైన ఆలోచన కడలిలా విస్తరించి జ్ఞానముత్యాలను జీవిత తీరానికి తీసుకువస్తుంది. ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధుర గీతంలా సాగిపోతుంది. స్వస్తి.
0: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ గుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు అనుమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అలాగే సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నలో వర్షాధార పంటకు నత్రజనిని మూడు భాగాలుగా చేసుకుని ఒక వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, రెండవ వంతు విత్తిన 30 నుండి 35 రోజుల మధ్య, మిగిలిన మూడవ వంతు విత్తిన 50 నుండి 55 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, అలాగే సగం పొటాషి ఎరువును విత్తే సమయంలో, మిగతా సగం పొటాషి ఎరువును పూత దశలోనూ వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని కూడా 3 పంటలకొకసారి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కలలో జింకు లోపాన్ని గమనించినట్లయితే, లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఈ జింకు లోపాన్ని మనం ఏ విధంగా గమనించుకోవచ్చు అంటే, ఆకుల ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారడం, అలాగే లేత పైరు తెల్ల మొగ్గగా మారడాన్ని గమనించుకోవాలి. ఇలా ఉన్నట్లయితే కనుక జింకు లోపం ఉంది అని చెప్పి రైతులు గమనించుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. అలాగే పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమను ఉండేట్టు చూసుకోవాలి. ఏ ఏ రకాల్లో ఎటువంటి పోషకాలని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో సంకరజాతి రకాలకు ఎకరాకు 80 కిలోల నత్రజని ఎరువులు, అలాగే 25 కిలోల భాస్వరాన్ని చేరువులు, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. అదే రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరానికి 100 కిలోలు నత్రజని ఎరువులు, 35 భాస్వరం, 35 పొటాష్ని చేరువులను వేసుకోవాలి. తీపి మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే 80%, ఎకరాకు 80 కిలోలు నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. తర్వాత పేరాల మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో ఎకరాకు 35 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరాకు 40 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. తర్వాత బేబీ కార్న్ రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవడం వల్ల పంట నుండి మంచి దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపులో యాజమాన్య పద్ధతులను ఏ విధంగా పాటించాలి అంటే, పంట విత్తిన తరువాత 2 నుండి 3 రోజుల్లోపు అట్రజన్ కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి అలాగే కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ ను ఎకరాకు 1 లీటర్ 2 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు కలుపు మరియు గడ్డిజాతి కలుపును నివారించడానికి టెంబోట్రయోన్ 34.4% ఎస్సి 115 మిల్లీలీటరు, దాంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు మందును, లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సి 30 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా తుంగ ఎక్కువగా ఉంటే కనుక హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 4 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే కనుక 2-4 డి సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి విషయం గురించి చూసినట్లయితే, విత్తిన 30 నుండి 35 రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధె నాగలని నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది. ఈ విధంగా బోధె నాగలి నడిపినచో మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నకు సుమారు 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుండి 35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి వెంటనే నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడులు ఇవ్వాల్సి వస్తే కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినచో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించవచ్చును. సూక్ష్మనీటి సాగు పద్ధతులైన బిందు సేద్యంలో జంట సాళ్ల పద్ధతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో సస్యరక్షణ గురించి చూసుకున్నట్లయితే కాండం తొలచు పురుగులు, కత్తెర పురుగు అలాగే రసం పీల్చే పురుగులు కొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలిచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి, తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు గాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీక్కి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరుదశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారి చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సుడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల పురుగు యొక్క కోశస్థ దశలు నాశనం అవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేప నూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపడితే కనుక మొక్కజొన్న పంట నుండి అధిక దిగుబడి లాభాలను పొందవచ్చు.
1: ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

0: రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర అభిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జి శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలర్స్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకోటూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యేషశ్చ ఆతంకవాదం నివారణాయ బహుపక్షీయ ప్రయాసానాం సుదృఢీకరణాయ తథా సంయుక్త రాష్ట్రసంఘస్య సంరచనాంతర్గతం అంతారాష్ట్రీయ ఆతంకవాదస్య విషయే సమగ్ర సమ్మేళనం శీఘ్రమేవ అంతమీకృత్య స్వీకర్తుం ఆహూతవంతౌ. ह्यः नवदिल्ल्याम् उभयोः नेत्रोः मध्ये वार्तायाः अनन्तरं प्रदत्ते संयुक्त वक्तव्ये उभौ पक्षौ संयुक्त राष्ट्रसङ्घे तथा यूरोपीय संघे च निर्दिष्टानाम् आतंकवादिनाम् आतंकिसङ्घटनानां च विरुद्धम् अपि च संयुक्तराष्ट्रसङ्घस्य सुरक्षापरिषत् प्रतिबन्धसमित्याः अन्तर्गतं सूचीबद्धानां 67,200+ यावत् आतंकिसङ्घटनानां विरुद्धं प्रबलं समन्वितं च कार्याचरणाय आग्रहं कृतवन्तौ.
5: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
4: उभौ पक्षौ साइबर सुरक्षायाम् अपि च उदयोन्मुख प्रौद्योगिक्यां विशेषावधानेन सह रक्षा उद्योगयोः मध्ये सहयोगेन सह रक्षा सुरक्षा सहकारं सुदृढीकरणेऽपि सहमतौ अभवताम्. अस्मिन् सन्दर्भे साइप्रस डिफेंस एंड स्पेस इंडस्ट्रीज क्लस्टर तथा सोसाइटी ऑफ इंडियन डिफेंस मैन्युफैक्चरर्स इत्येतयोः मध्ये संधिपत्रे हस्ताक्षरं जातम्. प्रधानमंत्री श्री नरेन्द्र मोदी अद्य 21वें रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु संस्थासु च नवनियुक्तानां यूनां कृते 150,000+ नियुक्तिपत्राणां वितरणं वीडियो कॉन्फ्रेंसिंग इति आभासीय माध्यमेन करिष्यति. अमेरिकादेशस्य विदेश सचिवः मार्को रूबियो इत्येषः अद्य भारतस्य चतुर्दिवसीय यात्रायां कोलकातानगरम् आगमिष्यति. इदं तस्य प्रथमं भारत पर्यटनं भविष्यति. कोलकातानगरे प्रवासावधौ श्रीरूबियो वर्येण मदर टेरेसा वर्यायाः समाधिस्थले श्रद्धाञ्जलिः अर्पणस्य अपेक्षा अस्ति. सः विक्टोरिया स्मारकमपि द्रष्टुं शक्नोति. पश्चात् अमेरिकादेशस्य विदेशसचिवः नवदिल्ल्यां प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह मेलनं विधास्यति. श्वः श्रीरूबियो राष्ट्रीय राजधान्यां विदेश मन्त्रिणा एस जयशंकरेण सह वार्तालापं करिष्यति. सः अमेरिका देशस्य दूतावासस्य स्वातंत्र्य दिवसोपलक्षे आयोजिते कार्यक्रमेपि भागं ग्रहीष्यति. सोमवासरे श्रीरूबियो वर्यः आगरा जयपुर नगरयोः भ्रमणं करिष्यति. तत्पश्चात् मंगलवासरे भारते आयोजिते क्वाड विदेश मन्त्रिणां सभायां भागं ग्रहीतुं नवदिल्ल्यां प्रत्यागमिष्यति. भारत ऋतु विभागेन अद्य पूर्वीय मध्य प्रदेशे, पूर्वीय उत्तर प्रदेशे, विदर्भे च तीव्रतर उष्ण तरंगस्य स्थित्यै रक्तवर्णीया संचेतना प्रसारितास्ति. अद्य दिल्ली, हरियाणा, पंजाब, चंडीगढ़, राजस्थान, बिहार, छत्तीसगढ़, झारखंड, ओडिशा इत्येतेषु प्रदेशेषु उष्ण तरंगस्य स्थित्यां आईएमडी विभागेन नारंगवर्णीया संचेतना प्रदत्ता अस्ति. तटीये आंध्रप्रदेशे, तेलंगानायां, पश्चिम मध्यप्रदेशे, पश्चिम उत्तर प्रदेशे च अद्य दिने तथैव स्थितिः भविष्यति. अद्य दिल्ल्यां अधिकतमं तापमानं 45°C यावत्, न्यूनतम तापमानं 27°C यावत् भवितुं शक्नोति. अन्त्यक्रीडा वार्तायां आईपीएल क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलेन हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं 55 धावनांकैः पराजितम्. अद्य सायं 7:30 लखनऊ नगरे पंजाब किंग्स लखनऊ सुपर जायंट्स दलयोः मध्ये क्रीडा भविष्यति. इति वार्ताः.
6: వన్ నాట్ 2.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 19వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఇంకా పద్యతోరణం శీర్షికన సుమతీ శతిక పద్య పఠనం ధారావాహిక ప్రసారమవుతుంది. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారి స్వీయ కవితలుంటాయి. దక్షిణాంధ్ర యుగ కవులు, భక్తితత్వం, ఉపకథలు ధారావాహిక ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:35 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్ర కచేరి ప్రసారమవుతుంది. వాద్య సహకారం అందించిన వారు వయోలిన్ శ్రీ కందాదేవి అళగిరి స్వామి, మృదంగం శ్రీ గురువాయూర్ దొరై. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం వసుదైక కుటుంబం. అనంతరం రావోయ్ అతిథి కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు, ఇందులో భాగంగా సినీ నటుడు రాజనాల గారితో పరిచయం ప్రసారమవుతుంది. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 స్టంపుడ్ సీజన్ 5th ఎడిషన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. 12:40 లలిత గీతాల బృందగానం ప్రసారమవుతుంది. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు, చికిత్స, డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం, ఇంకా అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 ఫిలిం గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ కార్యక్రమం ఉంటుంది. 4:30 హిందీ పాఠం, 9వ తరగతి విద్యార్థులకు విశేషం పాఠం ప్రసారమవుతుంది. అధ్యాపకులు శ్రీ వెన్నా వల్లభరావు, ఇంకా విద్యార్థి జి ఊర్మిళ. 5:00 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం, డాక్టర్ బి అనురాధ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:15 పంటసీమలు కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ తోటలు నాటే ముందు యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయం ప్రసారమవుతుంది. కొబ్బరిలో సేంద్రియ ఎరువులు ప్రాముఖ్యత విశేషాలు ప్రసారమవుతాయి. ఇంకా జానపద గేయం. 7:45 నుంచి 8:15 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం, డాక్టర్ కప్పగంతుల మధుసూదనా శాస్త్రి గారితో పరిచయం ఉంటుంది. 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతం, 8:45 నుంచి విజయవాడ ఏ మీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ

0: భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ, భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైన బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్

0: మోహన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబర్ట్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబర్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ధి కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సంన్యాస యోగము 19వ శ్లోకం.

జ్ఞానము చ జ్ఞాన సాధనము మరియు కర్మ చ చేయబడే క్రియ మరియు కర్త ఏవ క్రియలను నిర్వర్తించేవాడు ఈ మూడు మాత్రమే. గుణభేదత సత్వాది గుణాలలోని భేదాన్ని బట్టి త్రిధా మూడు రకాలు అని గుణసంఖ్య అనే కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రంలో ప్రోచ్యతే చెప్పబడుచున్నది. తాని ఆ విశేషాలను అపి కూడా యథావత్ శృణు పూర్తిగా విను.

అర్జున, జ్ఞాన సాధనాలు, వాటి ద్వారా జరిగే క్రియలు, వాటిని నిర్వర్తించి సుఖదుఖ ఫలితాలను పొందే కర్త అనే వాటికి మాత్రమే సత్వ రజస్తమో గుణాల వల్ల భేదాలు ఏర్పడుతున్నాయి. కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రం వీటిని చక్కగా వివరించింది. అవన్నీ చెబుతాను, జాగ్రత్తగా విను. ఓం తత్సత్ స్థితి ప్రాప్తికి అనుకూలంగా సాధకుడి యొక్క వివేక బలం పెంచడం కోసం క్రియలు, కారకాలు అంటే చేయించేవి, ఫలితాలు ఇటువంటివన్నీ త్రిగుణాత్మకాలేనని, కనుక వీటితో ఆత్మకు సంబంధం లేదని నిరూపించే ప్రక్రియను ప్రారంభిస్తున్నాడు భగవానుడు. అందుకే ఏవా ఇవి మాత్రమే అనే పదం ద్వారా గుణభేద స్పర్శ జ్ఞాన కర్మ కర్తృత్వానికి మాత్రమే ఉందని, ఆత్మకు లేదని విస్పష్టం చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు పద్యతోరణం శీర్షికన సుమతీ శతిక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కరణము సాధయ్యున్నను కరిమదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్కగొనరు గదరా సుమతి. కరణము సాధయ్యున్నను కరిమదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్కగొనరు గదరా సుమతి. అంటే ఎవరెవరి పనులు వారు చేయకపోతే లోకువైపోతారు. ఎలా అంటే కరణంగారు చాలా సౌమ్యంగా ఉన్నా, ఏనుగు మదంతో లేకున్నా, పాము బుసకొట్టకున్నా, తేలు కొట్టకున్నా ఈ లోకంలో లోకువైపోతారట. ఎలా? ఈ విధంగా కరణము సాధయ్యున్ను. కరణం ఎప్పుడు కటుగా మాట్లాడవసరం లేదు, కానీ లెక్కాపత్రం దగ్గర చాలా నిబద్ధతో ఉండాలి. ఈయన చాలా మంచివాడు, ఈయనకి శిస్తు తక్కువేద్దాము, ఆయన చాలా కోపిస్తే ఆయనకి ఎక్కువేద్దాము అని అనుకున్నారనుకోండి, తర్వాత లెక్క డొక్క చూసేవాళ్ళు వస్తారు, జబాబందీ వాళ్ళు, అప్పుడు పట్టుకుని ఈయన శిక్షింపబడతాడు. అంటే ఆయన సాధువుగా ఉండకూడదు. ఆయన పనేమిటి? శిస్తు కట్టించుకోవాలా? ఆ శిస్తు కట్టించుకునే చోట ఈయన సాధువు అంటే చాలా సౌమ్యంగా ఉన్నాడు అనుకోండి, రాజుగారు వచ్చి ఈయన మీద మొట్టుగాలు వేస్తాడు. కాబట్టి ఈయన కఠినంగానే ఉండాలి, ఆ వృత్తి ధర్మం దగ్గరే ఆయన కఠినంగా ఉండాలి. కరణము సాధయ్యున్నను కరి అంటే ఏనుగు, మదముడిగినను అంటే ఏనుగు మదంతో ఘేంకారంతో ఉండాలి ఎప్పుడు. ఏనుగు ఊసూరు అంటూ ఉంటే ఏనుగుని ఎవరు లెక్క చేస్తారు? కుక్కలు కూడా మీద పడతాయి. కరి మదముడిగినన్ అంటే ఏనుగు మదంతో లేకుండా ఉన్నా, అంటే మదం ఉడిగిపోతుంది అంటే శరీరం వడలిపోయిందంటాం చూడండి, అంటే బలం ఉడిగిపోతే దాన్ని ఎవరు లెక్క చేయరు. పాము కర్వకై ఉన్నను, పాము ఎప్పుడు బుస కొడుతూ ఉండాలి, లేకపోతే పిల్లలు కూడా దాన్ని తోకబెట్టుకుని ఇసిరేస్తారు. అంటే పాము కరవకపోయినను. తేలు మీటకున్నను, తేలు లక్షణం ఏమిటండి? పట్టుకుంటే కొండేలతో ఒక కాటు వేయాలి, లేకుంటే దాన్ని ఏం చేస్తాయి? తొండలు కూడా ఆడుకుంటాయి దాంతో. కాబట్టి తేలు కుట్టకున్నను, పాము కరవకున్నను, ఏనుగు మదంతో లేకున్నను, కరణము సాధయ్యను, మిక్కిలి ఆశ్చర్యము అంటే చాలా ఆశ్చర్యం కలిగించి, లక్ష్య పెట్టరు కదరా, లక్ష్య పెట్టరు అంటే లెక్కను కొనరు కదరా, అంటే వాళ్ళని ఎవరు లెక్క చేయరు, ఏబా నువ్వేంటి మాకు అంటారు. అలా అనుకోకుండా ఉండాలంటే ఇక్కడ వారి వారి సహజ లక్షణాలని అవలంబిస్తూ ఉండాలి. అభయ్ నువ్వు శిస్తు కడతావా లేదా, లేకపోతే నిన్ను జప్తి చేసేస్తావనేదట్టే ఉండాలి, లేకుంటే ఆయన శిస్తు కట్టడు. ఈయనలోగా తీసుకుని ఆయన ప్రతి సంవత్సరం శిస్తు ఎగ్గొడుతూ ఉంటాడు, రాజుగారు వచ్చి ఈయన్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఈయన సహజ లక్షణంగా ఉండే కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి, మరి అంత మెత్తగా ఉండకూడదు. ఇక రెండవది కరి మదముడిగినన్, ఏనుగు ఈసురో మంట వెళుతుంది అనుకోండి రోడ్డు వెంబడి, ఎవ్వరూ లెక్క చేయరు. ఇక మూడవది పాము కరవకున్నను, పాము బుసకొడుతూ ఉండాలి ఇప్పుడు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక సాధువు గారు రోడ్డు వెంబడి వెళుతుంటే గ్రామంలో అందరూ ఒక పామును మా ఊరు వస్తుందండి, ఇది రోజు అందరిని కరిచేస్తుంది, మరి దీనికి ఉపాయం చెప్పండి అంటే ఆ సాధువు గారు పిలిచి ఆ పాముని గదమాయిస్తాడు. నువ్వు ఈ ప్రజల మీదకి వెళ్ళకూడదమ్మా, నీ సహజ లక్షణాన్ని మానుకో, అంటే ఎవరిని కరవద్దు, ఈ రోజు నుంచి నువ్వు ఈ ఊరిలో ఎవరిని కరవద్దు, కరిశావో నీ శాపం పెడతాను అని ఆ ఋషి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఆ పాము ఆ ఊళ్ళో ఎవరిని కరవడం కానీ బుసకొట్టడం కానీ చేయదు. దీంతో ఆ పాము అందరికీ లోకువైపోయి పిల్లలతో సహా దాని మీద రాళ్ళు విసిరి కొట్టేస్తూ ఉంటారు. ఓ రోజు ఆ సాధువు గారు అదే గ్రామం వెంబడి పెడుతుంటే పాము బక్క చిక్కిపోయి చీమలు పట్టేసి రోడ్డు వెంబడి పడి ఉంటుంది. సాధువు గారు చూసి ఏమా ఇలా పడి ఉన్నావు అని అడుగుతారు. ఆ పాము అంటుంది, స్వామీజీ నువ్వే కదా ఎవరిని కరవద్దన్నావు, అందుకే ఎవరిని కరవలేదు, చూసావు కదా పర్యవసానం నన్ను ఇలా చేశారు ఈ గ్రామస్తులు అంటారు. అయ్యయ్యో పిచ్చిదానా, నిన్ను కరవద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నానా అని చెప్తారు. ఇక నుంచి నీ దగ్గరికి ఎవరైనా వస్తే బుసకొట్టు, కరవద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఆ పాము ఎవరైనా దగ్గరికి వస్తే బుసకొట్టడే భయపడి దూరంగా పారిపోతారు. దాంతో దాన్ని దాన్ని కాపాడుకుంటూ గ్రామస్తులు కూడా హాని చేయకుండా ఉంటుంది. ఈ కథది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, పాము కరవకున్నను, పాము సహజ లక్షణమైన బుసకొట్టకున్నా మనకి ఎట్లా ఉంటుందండి, తాడు, పాము తాడు ఒకటే మనకి, పిల్లలు విసిరి కొడుతూ ఉంటారు. ఇక మూడవది తేలు, తేలు కొట్టకపోయినా మనకు లోకువే, పాము కరగకపోయినా లోకువే, కరణంగారు మెతగ్గా ఉన్న లోకువే, ఏనుగు మదం ఉడిగినా లోకువే. కాబట్టి తమ తమ సహజ లక్షణాలను ఎప్పుడూ అవలంబించుకుంటూ ఉండాలి, లేకుంటే సభ్య సమాజంలో లోకువైపోతాము.
కాబట్టి ఎవరెవరి హావభావాలను అలానే ప్రదర్శించాలి, లేకుంటే లోకువైపోతాం. చివరిగా పద్యం, కరణము సాధయున్నను కరి మదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్క కొనరు గదరా సుమతి. కరణము సాధయున్నను కరి మదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్క కొనరు గదరా సుమతి. స్వస్తి.

0: మీరింతవరకు పద్యతోరణం శీర్షికన సుమతీశతిక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక బలిపీఠం. 89-98 అయ్యేదాకా విసిరేసుకున్న బాల్యం, మార్కుల రేసులో పారేసుకున్న పసిప్రాయం, ఆనందాన్ని అంకెల్లో వెతుక్కునే పేదరికం. 89-98 అయ్యేదాకా విసిరేసుకున్న బాల్యం, మార్కుల రేసులో పారేసుకున్న పసిప్రాయం, ఆనందాన్ని అంకెల్లో వెతుక్కునే పేదరికం. వెలలేని బాల్యానికి మూల్యం విధించిన పెద్దరికం. హోదాల శిలువలపై రక్తసిక్తమైన రంగుల శైశవం. హోదాల శిలువలపై రక్తసిక్తమైన రంగుల శైశవం. మార్కుకో మార్పు, మార్పుకో మార్పు చొప్పున ఏ మార్పు తెలియనివ్వని ఏ మార్పు. మార్కుకో మార్పు, మార్పుకో మార్పు చొప్పున ఏ మార్పు తెలియనివ్వని ఏ మార్పు. మొగ్గ విచ్చకనే విగతజీవులైన బాల విక్రమార్కులు. మొగ్గ విచ్చకనే విగతజీవులైన బాల విక్రమార్కులు. పెద్దలారా పారాహుషార్, మీకు పుట్టిన నేరానికి పసితనం దూరం చేస్తున్నందుకు, మార్కుల రేసులో జీవోత్సవాలుగా మారుస్తున్నందుకు, మీకు పుట్టిన నేరానికి పసితనం దూరం చేస్తున్నందుకు, మార్కుల పేరుతో జీవోత్సవాలుగా మారుస్తున్నందుకు, కలలో కూడా కలల్ని కననీయనందుకు, కలలో కూడా కలల్ని కననీయనందుకు, తలకొరివి కోసమైనా దయతలిచి పసివాణ్ణి బతకనివ్వనందుకు. పెద్దల్లారా పారాహుషార్, 89-98 ఎందుకవ్వాలో, వడ్రంగిపిట్ట రెక్కల్లో వర్ణాలెన్నో. 89-98 ఎందుకవ్వాలో, వడ్రంగిపిట్ట రెక్కల్లో వర్ణాలెన్నో. మధ్యకుట్టు పేజీల్లో నెమలీకలెందుకో, చినుకు రాలినప్పుడు చిగురు నవ్వడం ఎందుకో. మధ్యకుట్టు పేజీల్లో నెమలీకలెందుకో, చినుకు రాలినప్పుడు చిగురు నవ్వడం ఎందుకో. నింగినేలకు వానచినుకు చేసిన స్నేహమేమిటో మీ పసివాడికి ఎప్పటికీ చెప్పక్కర్లేదు. పెద్దల్లారా పారాహుషార్, హేమంత వాసంతికల చెలిమేమిటో, చైత్రం ఎప్పుడు తిరిగొస్తుందో. హేమంత వాసంతికల చెలిమేమిటో, చైత్రం ఎప్పుడు తిరిగొస్తుందో. వెన్నెల్లో అమ్మచేతి ముద్దలు ఎంత మధురమో, వెన్నెల్లో అమ్మచేతి ముద్దలెంత మధురమో. సూర్యాస్తమయాలెందుకు అద్భుతమో మీ పసివాడికి ఎప్పటికీ చెప్పక్కర్లేదు. మీ ఆదరవే వారికి ఆధారమని, మీ ఆదరణే వారికి ఆలంబనని, మీ ఆదరవే వారికి ఆధారమని, మీ ఆదరణే వారికి ఆలంబనని. నిజంగా శ్రమించాల్సింది మార్పు కోసం కాదని, మార్పు కోసమని, మానవత్వం కోసమని. పెద్దల్లారా పారాహుషార్, వాడికి ఎప్పటికీ చెప్పక్కర్లేదు. ఆఖరిసారిగా మూసుకుంటున్న ఆ పసివాడి కళ్ళు ఇక ప్రశ్నించవు. ఆఖరిసారిగా మూసుకుంటున్న ఆ పసివాడి కళ్ళు ఇక ప్రశ్నించవు. మరో కవిత, నువ్వనే నేను. నువ్వనే నేను తెలుసుండకపోయేదాకనో, నువ్వనే నేను తెలుసుండకపోయేదాకనో, నీ తలపులు మైమరపింపచేసుండకపోయేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. నిన్ను గెలుచుకోలేని నిమిషాల్ని వెలివేసేదాకనో, నిన్ను విడిచి నిలవగలిగేదాకనో, నిన్ను గెలుచుకోలేని నిమిషాల్ని వెలివేసేదాకనో, నిన్ను విడిచి నిలవగలిగేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. హేమంత సమీరాలు అంత భారం కాకపోయేదాకనో, శ్రావణ మేఘాలు అన్ని నిశ్శబ్ద ప్రళయాల్ని రగల్చకపోయేదాకనో. హేమంత సమీరాలు అంత భారం కాకపోయేదాకనో, శ్రావణ మేఘాలు అన్ని నిశ్శబ్ద ప్రళయాల్ని రగల్చకపోయేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. నిట్టూర్పులంత కఠినంగా నిలదీయకపోయేదాకనో, నిజాన్ని నిబ్బరంగా నిగ్రహించగలిగేదాకనో. నిట్టూర్పులు అంత కఠినంగా నిలదీయకపోయేదాకనో, నిజాన్ని నిబ్బరంగా నిగ్రహించగలిగేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. వేల శరత్తుల విరహాలు వ్యసనమవ్వకపోయేదాకనో, వేల శరత్తుల విరహాలు వ్యసనమవ్వకపోయేదాకనో, గాఢతెంతో చెప్పలేని అనుభూతులు గాయం చేసుండకపోయేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. మరో కవిత, సజీవ శిథిరాలు. 5 ఏళ్లుంటాయేమో నాకప్పుడు, పొద్దుటే ప్రేమగా పిలిచే గొంతు, నవ్విస్తూ నీళ్లు పోసిన చేతులు. పొద్దుటే ప్రేమగా పిలిచే గొంతు, నవ్విస్తూ నీళ్లు పోసిన చేతులు. గారాన్ చేస్తూ తినిపించిన గోరుముద్దలు, బడి నుంచి రాగానే సేద తీర్చిన వెచ్చని ఒడి. గారాన్ చేస్తూ తినిపించిన గోరుముద్దలు, బడి నుంచి రాగానే సేద తీర్చిన వెచ్చని ఓడి. ఆ రోజుకేమీ మిగల్లేదు. ఒక్క జ్ఞాపకాన్నైనా సజీవంగా మిగుల్చుకోనియని కాలం. ఆ రోజుకేమీ మిగల్లేదు. ఒక్క జ్ఞాపకాన్నైనా సజీవంగా మిగుల్చుకోనియని కాలం. ఒక్క అమ్మ ఆపేక్ష తప్ప. ఎవరో అడిగినట్టు గుర్తు. అమ్మ తల దగ్గర దీపం రెపరెపలాడుతున్నప్పుడు, రేపటి నుంచి ఎలారా నీకు? ఆ ప్రశ్నైతే రాలేదు నాకప్పటికి. బడి నుంచి రాగానే అమ్మనే అడగాలి. నా పుస్తకాలకు అట్టలేస్తున్నప్పుడు, కథ చెప్తూ వేడనం తినిపిస్తున్నప్పుడు, నా పుస్తకాలకు అట్టలేస్తున్నప్పుడు, కథ చెప్తూ వేడనం తినిపిస్తున్నప్పుడు, తిరునాళ్ళలో కొనుక్కున్న బొమ్మలకు బట్టలు కుడుతున్నప్పుడు, నాకు తలదువ్వి దిష్టి తీస్తున్నప్పుడు, తిరునాళ్ళలో కొనుక్కున్న బొమ్మలకు బట్టలు కుడుతున్నప్పుడు, నాకు తలదువ్వి దిష్టి తీస్తున్నప్పుడు, చీకట్లో నడిచేప్పుడు భయపడొద్దని చంకకెత్తుకున్నప్పుడు అడగాలి, రేపటి నుంచి ఏది ఎలాను? నాకు జ్వరం వచ్చినప్పుడు, నువ్వు పస్తులున్నప్పుడు, ఎండలో నడిచి నా పాదాలు కందినప్పుడు, నాకు జ్వరం వచ్చినప్పుడు, నువ్వు పస్తులున్నప్పుడు, ఎండలో నడిచి నా పాదాలు కందినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు, నాన్న కొట్టబోతున్నప్పుడు, నువ్వు అమాంతం నన్ను ఎత్తికెళ్ళినప్పుడు, నాన్న కొట్టబోతున్నప్పుడు, నువ్వు అమాంతం నన్ను ఎత్తికెళ్ళినప్పుడు, ఆదివారం కాకుండానే బళ్ళో సెలవిచ్చినప్పుడు, నిన్ను చూడ్డానికి ఇంటిదాకా ఆగకుండా పరిగెత్తుకొచ్చినప్పుడు, ఆదివారం కాకుండానే బళ్ళో సెలవిచ్చినప్పుడు, నిన్ను చూడ్డానికి ఇంటిదాకా ఆగకుండా పరిగెత్తుకొచ్చినప్పుడు, ఆరవ పుట్టినరోజున తలంటు పోస్తున్నప్పుడైనా, ఆరవ పుట్టినరోజున తలంటు పోస్తున్నప్పుడైనా అడిగేయాలి మరి, రేపటి నుంచి ఎలా అమ్మా అని.
0: మీరింతవరకు యామిని కృష్ణమూర్తి గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దక్షిణాంధ్ర యుగ కవులు భక్తి తత్వం ఉపకథలు ధారావాహిక వింటారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.
2: స్తుతిపతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పలుకుల కేలగలిగెను అతులిత మాధురీ మహిమ అని సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్యాధినేతాగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయల వారిచే వినుతిగాంచిన మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమువాడు అచంచల శివభక్తుడు. ఆయన శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం అను మహాప్రబంధాన్ని, శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని అనేటువంటి ఉత్కృష్ట శతకాన్ని రచించిన తెలుగు కవి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములను వివిధ భాషా కవులని ప్రఖ్యాతిగాంచిన 8 మంది కవులలో ధూర్జటి మహాకవి ఒకరు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ్య. శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసముగా ప్రఖ్యాతి చెందింది. పంచభూతములు అనగా పృథ్వీ, జల, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి ఈశ్వర అధీనం. పరమశివుడు అష్టమూర్తి. పంచభూతములు సూర్యుడు, చంద్రుడు, జీవుడు, లయకారకుడు శివుడు. ప్రపంచమందలి సర్వమును తన యందు లయం చేసుకునుట చేతనే లింగమును సంకేతం ఏర్పడింది పరమశివుడికి. లీనం గమయతీతి లింగం. పరమశివుని లింగరూపమును అభిషేకించి, అర్చించి, ఆర్తితో కీర్తించి ఉపాసిస్తారు. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా. నాదశరీయుడైన శంకర్ని నా మనస్సు శిరస్సు చేతను అనగా త్రికరణ శుద్ధిగా, అనిశం అనగా ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. నాదాత్మకునిగా పరమశివుణ్ణి లింగరూపంలో ఉపాసించిన వారికి విదడిత కాలం అంటే కాలునికి అనగా యమధర్మరాజుని గురించినటువంటి అనగా మరణము గురించినటువంటి భయము ఉండదు. అమృత స్వరూపులవుతారు. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం. వేదములలో ఉత్తమమైనది, సంతోషమును కలిగించున్నది అయినటువంటి సామవేద సారమైనవాడు పరమశివుడు. పరమశివుని సజ్జోజాత అఘోర ఈశాన తత్పురుష వామదేవములనేటువంటి పంచముఖముల నుండి సరిగమాది సప్తస్వరములు ఆవిర్భవించినాయి. వాటికి మన శరీరమందలి నాభి హృత్కంఠ రసన నాసాదులు నిర్దేశింపబడినై. అందుకే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస అన్నాడు చాగయ్య. ఇది నిరాకార శివతత్వారాధన. పరమశివుడు పంచభూతముల స్వరూపుడని చెప్పుకున్నాం కదా. అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఐదు పంచభూతములు. దక్షిణ భారతంలో మన అదృష్టంగా పంచభూతములకు సంకేతముగా పంచభూతస్థల లింగములు స్వయంభూక్షేత్రములు వెలిసినాయి. అవి ఐదు మహాక్షేత్రములు. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికే పరమశివుడు ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు. శివశబ్దార్థమును చెబుతూ శం అంటే నిత్యసుఖం, ఆనందం, ఈకారం పరమపురుషుడు, వకారం అమృతస్వరూపుని అయిన శక్తి. ఈ మూడింటి సమ్మేళనమే శివ అవుతుంది. అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివశబ్దార్థం. శక్తి లేనిదే శివునికి శక్తి లేదు. శివుణ్ణి ఆలంబన చేసుకుంటేనే శక్తి. వారిద్దరూ ఒకే తత్వానికి సంబంధించినవారు. వారిద్దరిది ఒకే తత్వం. ఈశావాస్యమిదం సర్వం. ప్రపంచమంతా శివస్వరూపం, శివమయం. శివమంటే మంగళకరం, శుభప్రదం. ఈ శరీరంలో ప్రాణం అనగా చైతన్యం ఉన్నంత వరకు శివం, లేకపోతే శవం. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమేశ్వరుడు దక్షిణ భారతదేశంలో ఐదు మూర్తులుగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. కాంచీక్షేత్రమున పృథ్వీలింగ రూపంలో వెలసినాడు శివుడు. ఏకాంబ్రేశ్వర నామమున వెలసిన పుణ్యక్షేత్రం ఈ కాంచీపురం. అక్కడి జగన్మాత కామాక్షీదేవి. ముత్తుస్వామి దీక్షితుల వారు చింతయ అంటే చింతించుము అంటే స్మరించుము, మాకంద అంటే మన మామిడి చెట్టు కింద వెలసినటువంటి యొక్క శంకరుడు. మాకంద మూలకందం అనగా మా అంటే లక్ష్మీనివాసమైన మూలస్థానమైన వానిని, శాశ్వత ఆనందమూర్తిని, మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించువానిని, మాణిక్యములతో కూడిన కాంచీపురము గృహముగా గలవానిని, మన్మధుని జయించిన సౌందర్యము గల ఏకాంబ్రేశ్వర పృథ్వీలింగమూర్తిని స్మరించమన్నాడు భైరవిరాగ కీర్తనలో. అద్భుతమైన కీర్తన. ఇది పృథ్వీతత్వానికి సంకేతంగా వెలిసినటువంటి యొక్క శివలింగం. రెండవది జలలింగం. జంబూపతే మాంపాహి నిజానందామృత బోధం. శ్రీరంగక్షేత్రమునకు 2 కిలోమీటర్ల దూరములో స్వయంభూగా వెలిసిన జలలింగం క్షేత్రం జంబుకేశ్వరం. అమ్మవారు అఖిలాండేశ్వరీమాత ఎదురెదురుగా ఉంటారు. జంబూపతే మాంపాహి అనే యమునా కళ్యాణిరాగ కీర్తనలో స్వయంభూ జలలింగస్వామిని అఖిలాండేశ్వరీ అమ్మవారిని అత్యంత భక్తిభావంతో ప్రార్థించాడు ముత్తుస్వామి దీక్షితులు. జగన్మాత అఖిలాండేశ్వరీ అమ్మవారి తాటంకముల గూర్చి విశేషంగా చెప్పబడింది. తరువాతది తేజోలింగం అనగా అగ్నిలింగం. స్వయంభూగా తిరువణ్ణామలైలో వెలసిన లింగం, అరుణాచలనాథలింగం. జగన్మాత పేరు అపీత కుచాంబాదేవి. గుడిలోకి వెడుతూ ఉంటే వేడిగా ఉంటుంది. కోటి సూర్య సమప్రభ. అరుణాచలం అనగా ఆ కొండే శివాకారంగా ఉంటుంది. కృతయుగం నుండి అనాదిగా వెలసిన తేజోలింగం అరుణాచలనాథం. అరుణాచలనాథం స్వరామి అనిశం అని ప్రార్థించాడు ముత్తుస్వామి దీక్షితులు. అరుణాచలం అనగానే మనకు వెంటనే స్మరణకు వచ్చే మహనీయులు భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు, వారి ఆశ్రమం. మరొకటి గిరి ప్రదక్షిణం. అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని మంచి భక్తి పారవశ్యంతో ప్రార్థించే పాట శ్రీ రమణుల భిక్ష. తరువాతది చిదంబర క్షేత్రంలో వెలిసిన ఆకాశలింగం నటరాజస్వామి. ఆనంద నటన ప్రకాశం చిత్ సభేజం ఆశ్రయామే శివకామవల్లీశం భానుకోటి సంకాశం భక్తి ముక్తి ప్రదదహరాకాశం దీనజన సంరక్షణజనం దివ్య పతంజలి వ్యాఘ్రపాద దర్శిత కుంచితాబ్జ చరణం అని వేతరాగణ అప్రమేయాద్వైత ప్రతిపాద్యం సంగీతవాద్య వినోద తాండవజాత బహుతర భేదచోద్యం. కేదారరాగంలో నటరాజస్వామి నాట్యానికి అనుగుణంగా హృద్యంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితులు. ప్రదోషకాలంలో, ప్రదోషకాలం అంటే ఏమిటి? దోషము అంటే రాత్రి, రాత్రికి ముందు కాలంలో అంటే అదే ప్రదోషకాలం ఆకాశతత్వానికి సంకేతమైన నటరాజస్వామి శివతాండవం చేస్తాడు. అది బ్రహ్మాది దేవతలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఆనంద శివతాండవం చేస్తాడు. కైలాసంలో మానస సరోవరానికి ఎదురుగా శివతాండవం జరుగుతూ ఉంటే సరోవరం ఉప్పొంగిపోతుంది. గంగానది పర్వత శ్రేణుల నుండి కిందికి ప్రవహిస్తుంది. అందుకే గంగానదికి అంత పవిత్రత చేకూరింది. దక్షిణ భారతంలో చిదంబరంలో కనక సభామండపంలో ప్రదోషకాలంలో శివుడు నటరాజస్వామియే నాట్యం చేస్తాడు అని విశ్వాసం. చివరగా వాయులింగం గురించి చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని మహత్తర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ ప్రసిద్ధ దేవాలయంలోని వాయుతత్వ శివలింగమే శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ క్షేత్రం వాయులింగ విశేషాలను భావితరముల వారికి అత్యంత భక్తిభావంతో భక్తిభావాన్ని కలిగిస్తూ రచించినవాడు ధూర్జటి మహాకవి. ఆయన వ్రాసినవి రెండు గ్రంథములు. ఒకటి శ్రీకాళహస్తీశ్వర మహాత్యం, రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తి క్షేత్రం సువర్ణముఖీ నదీ తీరమున వెలిసి దక్షిణ కాశీగా దక్షిణ కైలాసముగా ప్రసిద్ధిగన్నది. వాయులింగ రూపంలో వెలసిల్లిన పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పేరుగాంచాడు. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా సర్పం, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు జంతువులు శంకర్ను సేవించి ఆయన పెట్టిన పరీక్షలలో నెగ్గి చివరకు ఆ లింగంలో ఐక్యమైనాయి. స్వామి ఐక్యం చేసుకున్నాడు. నేటికి ఆ మూడు జంతువుల చిహ్నములు శ్రీకాళహస్తీశ్వర లింగంలో జ్యోతకమవుతాయి. శ్రీకాళహస్తీశ్వరుడు జగన్మాత జ్ఞానప్రసూనాంబికతో ఉన్న క్షేత్రరాజం శ్రీకాళహస్తి. తిన్నడు అనొక కిరాతుడు వాయులింగ రూపుడైన పరమశివుని ఈ క్షేత్రంలో భక్తితో సేవించి స్వామి పరీక్షలో తన కన్నును అప్పగించి భక్త కన్నప్పుగా సార్థిక నామధేయుడైనాడు. స్వామి అనుగ్రహించి కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదించాడు. అటువంటి మహిమాన్వితమైన ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం కృత త్రేత ద్వాపర యుగములందే కాక నేటికీ ప్రసిద్ధిగాంచినది. దీనిని గురించి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరిలో అద్భుతంగా వర్ణించారు. తెలుగు కవులలో మహాశివకవి ధూర్జటి ఎప్పటికీ నిలిచిపోయే రీతిగా మనకందించాడు ఈ క్షేత్ర మహిమను, మోక్షమునొందిన మహాభక్తుల గురించి. ఈ ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. సూర్య చంద్రగ్రహణములు ఏర్పడినప్పుడు కొన్ని గంటల ముందుగానే దేవాలయాన్ని మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ చేసి తెరుస్తారు. గ్రహణకాలములో కూడా తెరిచి ఉంచే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. చూసారా ఎంత గొప్ప విశేషం ఉన్నదో. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పాతాళ గణపతి, శ్రీకాళహస్తీశ్వరుడు, జగన్మాత జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖములై ఉంటారు. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుడై ఉంటాడు. జ్ఞానప్రసూనాంబ తూర్పుముఖంగాను, శ్రీకాళహస్తీశ్వరస్వామి పశ్చిమముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగానూ ఉంటారు. అది విశేషం. ధూర్జటి కవితాశైలి గురించి

0: చెప్పుకోవాలంటే అతని అంతరాత్మ అతని శైలిలో ప్రతిఫలిస్తుంది. ఆయన సారస్వత తపస్సు, సర్వతంత్ర స్వతంత్రత ప్రవృత్తి, అల్పాక్షరాల అనల్పార్థ రచన చేయగల ప్రతిభావ్యుత్పత్తులు కలబోసి ఆయన రచనలలో ప్రతిబింబిస్తాయి. శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటి చేసిన చంద్రోదయ వర్ణన వర్ణనాతీతం. ఉదయగ్రావము పానవట్టమభిషేకోదప్రవాహంబు అని చంద్రోదయం ధూర్జటి మహాకవికి కేవలం పరమేశ్వర సాక్షాత్కారంగా పొడగట్టింది. పాక్పర్వతము పానవట్టమట, అబ్ధి అభిషేక జలమట, తారలు పువ్వులట. భగవన్ నిరూపణము ఎంత హృద్యంగా చేశాడో ధూర్జటి. ప్రకృతి సమస్తమూ శివమయం, పరమేశ్వరునికి ధూర్జటి అర్పించిన అక్షరాంజలి. ధూర్జటి మహాకవి క్రాంతదర్శి అయిన మహర్షి, జీవన్ముక్తుడైన యోగీశ్వరేశ్వరుడు, అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన మొదలగు సప్త కవీశ్వరులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనే కవులు. ధూర్జటి మహాకవి అష్టదిగ్గజ కవులలో ఒకడైనా ఆయన జగదీశ్వరుని ఆస్థాన కవి, శ్రీకాళహస్తీశ్వరుని భక్తి సామ్రాజ్య కురువులో ఒకడు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కృతయుగంలో అది ఒక కొండ, అక్కడ పరమేశ్వరలింగం ఉన్నది. సాలెపురుగు దానినే చలదిపురుగు అంటారు. పూర్వజన్మవాసన గలది చలదిపురుగు పూజ చేస్తుంది. ఎలా చేస్తుంది? నోటి నుండి వచ్చే దారాలతో గూళ్లు కట్టటం, శివునికి ఇతర దేవతలకు గుళ్ళు నిర్మించింది. పరమశివునికి చలదిపురుగుని పరీక్షించాలనిపించింది. మరో విషయం కూడా ఉన్నది, సాలెపురుగు పూర్వజన్మ వృత్తాంతం అంతా ఈశ్వరునికి తెలిసిందే గదా. దానికి శాప విమోచనం సమయం ఆసన్నమైంది. పరమాత్ముని లీలలు మనకి అర్థం కావు. చిన్నగా గాలి వీచింది, స్వామి వాయులింగం గదా, ఆ చిరుగాలికి దారాలు తగినాయి. మళ్లీ వాటిని ముళ్ళు వేసి నిర్మింపజేసింది. ఆలయం లోపల గల దీపాన్ని ఎక్కువగా మండేటట్టు చేశాడు పరమశివుడు. మంటని ప్రజ్వలింపజేసేది కూడా వాయువే గదా, స్వామి వాయులింగమే గదా. మంట పెద్దదైంది, దారాలు అంటుకున్నాయి, గుళ్ళు ఆ మంటలో కాలిపోయినాయి. పాపం సాలెపురుగుకు దారాలతో గుళ్ళు కట్టడానికి కొన్ని ఏండ్లు పట్టింది. దీపము ఇంత పని చేసింది గదా అని దుఃఖం కోపం రెండూ వచ్చినాయి దానికి. జీవితం మీద విరక్తి కూడా కలిగింది. దీపాన్ని మింగేయాలన్న ఆవేశంతో వెళ్ళింది. పరమశివుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం నుండి ఆపాడు. నీ దీక్షకు భక్తికి ఆనందించాను, నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. పునర్జన్మ లేకుండా శివునిలో ఐక్యం చేసుకోమని కోరింది. అనుగ్రహించాడు పరమశివుడు. సాలెపురుగు పూర్వజన్మ వృత్తాంతం చెప్పుకుందాం. విశ్వకర్మ కుమారుడైన ఓర్ణనాథుడికి బ్రహ్మదేవుని లాగా తను కూడా సృష్టి చేయాలని కోరిక కలిగింది. ప్రతిష్ఠుష్టి నేర్పుగా చేశాడు. బ్రహ్మగారికి ఆగ్రహం కలిగింది. సాలెపురుగుగా ఓర్ణనాథుడిని అనే పేరు తగ్గట్టుగా ఓర్ణనాభంగా జన్మించమని అతనికి శాపమిచ్చాడు. ఓర్ణనాభుడు తను చేసిన పని తప్పని తెలుసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. బ్రహ్మగారి కాళ్లమీద పడ్డాడు. అనుగ్రహించమని వేడుకున్నాడు. సృష్టి చేయగలననే అహంకారం కలిగింది. శివదర్శనంతో నీలో ఉన్న అహంకారం నశిస్తుంది. నీవు గజారణ్యంలోకి వెళ్ళి అక్కడ సాలెపురుగుగా జన్మించమని చెప్పాడు బ్రహ్మ. వశిష్ఠుడు పూర్వం గజారణ్యంలోనే తపస్సు చేశాడు. ఆయనకు మోక్షాన్నిచ్చేందుకు శివుడు అక్కడ వాయులింగాకారంలో వెలిశాడు. ఒక భక్తుడు రోజూ ఆ శివలింగాన్ని అభిషేకించి అర్చిస్తున్నాడు. సాలెపురుగు మారేడు చెట్టు కొమ్మల్లో గూడు నిర్మించుకొని ఉంటోంది. ఆ భక్తుడు స్వర్ణముఖీ నదిలో స్నానం చేసి నీళ్లు తీసుకుని మారేడు చెట్టు వద్దకు వచ్చి దళాలను కోసుకుని పూలతో పాటు బుట్టలో వేసుకుని ఆ వాయులింగం దగ్గరకు వెళ్ళాడు. ఓం హర హర హర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేస్తున్నాడు. బిల్వదళాన్ని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వదళాన్ని వాయులింగం మీద ఉంచాడు. సాలెపురుగుకు శివదర్శనం అయింది, బ్రహ్మశాపం గుర్తుకు వచ్చింది, శివపూజా విశేషం జ్ఞప్తికి వచ్చింది, శాప విమోచనం జరిగింది. శివుడు సాలెపురుగును తనలో ఐక్యం చేసుకున్నాడు. సాలీయుడు శివునితో ఐక్యాన్ని పొందినట్లుగా ఈనాటికి శ్రీకాళహస్తిలింగంలో మనకు దర్శనమిస్తుంది. ఎంత ఎత్తు ఎదిగితే మనిషికి అంత అణుకువ ఉండాలి, గాని అహంకారం ఉంటే మనిషి పతనం చెందుతాడు అని తెలుపుతుంది ఈ విశేషం. కాళము అనగా సర్పము, ఏనుగు అనగా హస్తి, ఈ వృత్తాంతాలు వచ్చేవారం చెప్పుకుందాం. సర్వేజనా సుఖనో భవంతు, స్వస్తి.
1: మీరింతవరకు దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకథలు ధారావాహిక విన్నారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. ఉదయరేఖలు కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: आकाशवाणी समाचार के विशेष कार्यक्रम पीपल्स पद्म की अगली कड़ी में हम प्रसिद्ध वायलिन वादिका एन राजम से बातचीत करेंगे। उन्हें प्रतिष्ठित पद्म विभूषण से सम्मानित किया जाएगा। ये कार्यक्रम आज सुबह 9:10 पर आकाशवाणी के FM गोल्ड चैनल पर प्रसारित किया जाएगा। इसे न्यूज ऑन AIR ऐप और न्यूज ऑन AIR ऑफिशियल यूट्यूब चैनल पर भी सुना जा सकता है। ये समाचार हमारी वेबसाइट www.newsonair.gov.in और हमारे न्यूज ऑन AIR मोबाइल ऐप पर भी उपलब्ध है। और अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं फरहत नाज।
1: धन्यवाद कनकलता। आरक्षण को लेकर सर्वोच्च न्यायालय का बयान अनेक अखबारों की पहली सुर्खी है। अमर उजाला ने न्यायालय के हवाले से लिखा है, माता पिता में से कोई भी IAS अफसर तो बच्चों को आरक्षण क्यों। राजस्थान पत्रिका की ऐसी ही सुर्खी है, जनसत्ता लिखता है, मलाईदार तबके के आरक्षण को लेकर सुप्रीम कोर्ट ने उठाया सवाल। नीट पेपर लीक केस में एक और शिक्षिका की गिरफ्तारी हिंदुस्तान के पहले पृष्ठ पर है। राजस्थान पत्रिका की सुर्खी है, तीसरी मनीषा फिजिक्स की एक्सपर्ट हुई गिरफ्तार। दैनिक भास्कर लिखता है, अब तक 11 गिरफ्तार, इनमें से 7 आरोपी महाराष्ट्र के। दैनिक जागरण ने शिक्षा मंत्री धर्मेंद्र प्रधान का बयान दिया है, नीट UG की दोबारा होने वाली परीक्षा को कराएंगे 100% त्रुटि रहित। नवभारत टाइम्स ने त्विषा शर्मा मामले में लिखा है, पोस्टमार्टम फिर होगा, त्विषा का 10 दिन से फरार पति हिरासत में। दैनिक ट्रिब्यून ने कुश्ती महासंघ द्वारा पहलवान विनेश फोगाट को घरेलू प्रतियोगिताओं में भाग लेने के अयोग्य घोषित करने पर हाईकोर्ट की कड़ी फटकार की खबर देते हुए लिखा है, प्रतिशोध की भावना से काम ना करें WFI। लोकसत्ता की हेडलाइन है, आसमानी आग में झुलसा देश, पारा 47 डिग्री के पार। जनसत्ता संपादकीय में लिखता है, इस बात पर भी गंभीरता से विचार किया जाना चाहिए कि आखिर मैदानों के साथ अब पहाड़ भी क्यों तपने लगे हैं। मौसम विज्ञानियों का मानना है कि पहाड़ी क्षेत्रों में वनों की अंधाधुंध कटाई, अवैज्ञानिक तरीके से खनन और पर्यटक वाहनों के बढ़ते दबाव से स्थानीय मौसम चक्र में बदलाव हो रहा है। ऐसे में अगर अब भी हम नहीं तो निकट भविष्य में इसका परिणाम भयावह हो सकता है। NCERT की 8वीं की किताब में न्यायपालिका पर विवादित चैप्टर मामले में सुप्रीम कोर्ट ने 3 शिक्षाविदों को ब्लैकलिस्ट से हटाया, दैनिक भास्कर में है।
0: अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी आज 19वें रोजगार मेले में 51,000 से अधिक चयनित युवाओं को नियुक्ति पत्र वितरित करेंगे। रिजर्व बैंक ने वित्त वर्ष 2025-26 के लिए केंद्र सरकार को 2,86,000 करोड़ रुपए के अधिशेष हस्तांतरण को मंजूरी दी। अमेरिका के विदेश मंत्री मार्को रूबियो भारत की 4 दिन की यात्रा पर कोलकाता पहुंचे, आज नई दिल्ली में प्रधानमंत्री मोदी से मुलाकात करेंगे। मौसम विभाग ने आज पूर्वी मध्य प्रदेश, पूर्वी उत्तर प्रदेश और विदर्भ में भीषण लू का रेड अलर्ट जारी किया। और IPL क्रिकेट में मेजबान सनराइजर्स हैदराबाद ने रॉयल चैलेंजर्स बंगलुरु को 55 रन से हराया। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम सुनील वर्मा। द हेडलाइंस। Prime Minister Narendra Modi to distribute over 51,000 appointment letters to new recruits in various government departments today. RBI approves record surplus transfer of 2.86 lakh crore rupees to central government for financial year 2025-26. US Secretary of State Marco Rubio arrives in Kolkata on his maiden 4-day visit to India to call on Prime Minister Modi in New Delhi this afternoon. IMD issues red alert for severe heat wave over East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbh today. Indian Army Officer Major Abhilasha Barak honoured with prestigious UN Military Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, hosts Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. Prime Minister Narendra Modi will distribute more than 51,000 appointment letters to newly recruited youth in various government departments and organizations at the 19th Rozgar Mela through video conferencing today. Mr. Modi will also address the gathering on the occasion. Our correspondent reports that the Rozgar Mela is a key initiative reflecting the Prime Minister's commitment to giving top priority to employment generation and turning this vision into reality.
3: Rozgar Mela is a step towards fulfillment of the Prime Minister's commitment to accord highest priority to employment generation. The Rozgar Mela is playing a significant role in providing meaningful opportunities to the youth for their empowerment and participation in nation building. Since its inception, around 12 lakh recruitment letters have been issued through 18 Rozgar Melas organized across the country. The 19th Rozgar Mela will be held at 47 locations across the country. The newly recruited candidates selected from across the country will be joining various ministries and departments, including Ministries of Railways, Home Affairs, Health and Family Welfare, and Department of Higher Education, among others. With Dipendra Kumar, Rishu Jaiswal, Akashwani News, Delhi.
2: The Reserve Bank of India, RBI, has approved a transfer of record 2.86 lakh crore rupees as surplus to the central government for the financial year 2025-26, marking one of the highest dividend payouts by the central bank. The decision was taken during the 623rd meeting of the Central Board of Directors of the RBI, chaired by Governor Sanjay Malhotra in Mumbai yesterday. The RBI in its release said its gross income increased by 26.42% during financial year 2025-26 compared to the previous year, while expenditure before risk provisions rose 27.60%. U.S. Secretary of State Marco Rubio arrived in Kolkata today on a four-day visit to India. This is his maiden visit to India, marking an important step in strengthening bilateral ties between Washington and New Delhi. The visit is expected to focus on expanding cooperation in trade, defense, energy security, technology, and Indo-Pacific strategy. U.S. Ambassador to India Sergio Gore received Mr. Rubio at the airport. The U.S. Department of State said, during his stay in Kolkata, Mr. Rubio will visit Mother House, the headquarters of St. Teresa's Missionaries of Charity, and the children's home in the city. Mr. Gore, in a social media post, said, later in the day, U.S. Secretary of State will travel to New Delhi and call on Prime Minister Narendra Modi. According to the U.S. ambassador, the upcoming engagements will primarily focus on strengthening cooperation in key strategic sectors, including defense partnerships, advanced technologies, trade ties, and collaboration under the Quadrilateral Security Dialogue, Quad, framework. President Draupadi Murmu has said there is tremendous potential for cooperation between India and Cyprus in new and emerging sectors such as semiconductors, space and artificial intelligence. The president was speaking after hosting a banquet in honor of a Cyprus counterpart, Nikos Christodoulidis, and his delegation at Rashtrapati Bhavan yesterday. She said technology and innovation have emerged as key forward-looking areas of the bilateral relationship.
4: 1962 में हमारे राजनयिक संबंधों की स्थापित के बाद से ही भारत और साइप्रस एक दूसरे के साथ खड़े हुए हैं। हमारी जानचीपुर की मित्रता अब से सम्मान साझा मूल्य विश्वास और एकजुटता पर आधारित है। आने वाले वर्षों में भारत साइप्रस के साथ अपने व्यापक सहयोग को आगे बढ़ाने के लिए उत्सुक है। मुझे पूर्ण विश्वास है कि आपके मार्गदर्शन और नेतृत्व के साथ हमारी मित्रता निरंतर सुदृढ़ होती जाएगी।
2: President of Cyprus, Nikos Christodoulidis, also highlighted the friendship with India.
5: Cyprus and India appear geographically separated by thousands of miles. They differ slightly in size and population, and yet there is an invisible thread that has woven our countries and our people together and has seamlessly connected our countries for centuries.
2: Indian Army officer Major Abhilasha Barak, serving with the United Nations peacekeeping mission in Lebanon, has been honored with the prestigious United Nations Military Gender Advocate of the Year Award for 2025. We have a report.
6: Major Barak is currently serving with the Indian Battalion as commander of the female engagement team in the United Nations Interim Force in Lebanon, UNIFIL. She is also the first woman combat helicopter pilot of the Indian Army. The recipient is selected annually from nominations submitted by force commanders and heads of mission across UN peacekeeping operations worldwide. With this recognition, Major Barak becomes the third Indian peacekeeper to receive the honor. Earlier, Major Suman Gawani was awarded in 2019 for her service with the UN mission in South Sudan, while Major Radhika Sen received the award in 2023 for her work with the UN Stabilization Mission in the Democratic Republic of the Congo. India remains one of the largest contributors of troops and police personnel to UN peacekeeping missions across the world. Swati Rukheja, Akashwani News, Delhi.
2: The Indo-Tibetan Border Police, ITBP, has successfully completed its first ever all-women international mountaineering expedition to Mount Everest, marking a historic milestone in the force's mountaineering achievements. We have a report.
7: A 14-member team of ITBP comprising 11 women climbers and 3 technical and support staff summited the world's highest peak on 21st of this month through the South Col route from Nepal side. The expedition was flagged off from the ITBP headquarters on 19th of April. As a part of its Clean Himalaya Save Glacier campaign, the team also carried out environmental awareness activities and collected non-biodegradable waste from the Everest region. Union Home Minister Amit Shah congratulated the team for unfurling the national flag atop Mount Everest. Mr. Shah said that by achieving this remarkable feat in extreme terrain and harsh climatic conditions, the team has upheld ITBP's motto of nation before self. Meanwhile, with this achievement, ITBP has now completed 232 mountaineering expeditions, including 5 successful Everest summits. The force has also scaled 6 of the world's 8,000-meter-plus peaks, including Mount Everest, Mount Kanchenjunga, Mount Makalu, Mount Lahotse, Mount Dholagiri, and Mount Manaslu. Jigyasa Pandey, Akashwani News, Delhi.
2: This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. As part of our series, People's Padma on Akashwani, in our upcoming episode, we speak to N. Rajam, a renowned violinist. She will be honored with the prestigious Padma Vibhushan.
8: मुझे कई साल परिश्रम करना पड़ा, मेहनत करनी पड़ी. इसमें मेरे गुरुजी, मेरे पिताजी सभी ने मेरे साथ काम किया और एक-एक करके हो गई बात. और मुझे संगीत के अलावा मेरी दुनिया में और कोई भी बात नहीं थी.
2: To listen to the conversation, tune in to 100.1 Akashwani Gold today at 9:10 a.m. You can also listen to this conversation on News on AIR app and News on AIR official YouTube channel. Petrol and diesel prices were increased by up to 91 paise per litre today, marking the third hike in less than 10 days. In Delhi, petrol price has been increased by 87 paise to 99.51 rupees per litre, while diesel has gone up by 91 paise to 92.49 rupees per litre. This is the third revision in fuel rates in recent days. The increase comes amid a sharp surge in global crude oil prices following the Iran conflict and disruptions in the Strait of Hormuz. Meanwhile, Ministry of Petroleum and Natural Gas has said that India has adequate availability of petrol and diesel and supplies across the country remain stable. In a social media post, the ministry advised citizens to avoid panic buying and to purchase fuel only as per actual requirement. The ministry further stated that responsible consumption and public cooperation will help ensure smooth fuel availability for all during the ongoing high demand period. The Madhya Pradesh government has taken an important step towards Uniform Civil Code UCC. Chief Minister Mohan Yadav launched the website ucc.mp.gov.in at the Secretariat yesterday. Through this portal, citizens, political parties and social organizations can share their views and suggestions on the proposed UCC. The last date for submitting feedback is 15th of June this year. The India Meteorological Department, IMD, has issued red color warning for severe heat wave conditions over East Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. IMD has also issued orange color warning for heat wave conditions over Delhi, Punjab, Haryana, Chandigarh, Rajasthan, Bihar, Chhattisgarh, Jharkhand and Odisha during the next 5 days. Meanwhile, Madhya Pradesh continues to reel under intense heat wave conditions. We have a report from our correspondent.
9: The Met Department has issued heatwave warnings in 42 districts today. Tikamgarh, Chhatarpur and Panna are the worst affected. All three are under red alert. Gwalior and 20 other districts are under orange alert for severe heatwave. Bhopal, Indore and 16 other districts are under yellow alert. Yesterday, the temperature crossed 44 degrees Celsius in 10 cities. Nugaon in Chhatarpur district was the hottest place in the state. The mercury touched 46.8 degrees there. The biggest worry is that Notapa has not even begun yet. Notapa starts on May 25th and lasts for 9 days. The Met Department says the heat will remain at its peak till May 31st. Abhinav Goyal, Akashvani, Bhopal.
2: In IPL cricket, Sunrisers Hyderabad, SRH, defeated Royal Challengers Bengaluru, RCB, by 55 runs in Hyderabad last night, chasing a massive target of 256 runs. Set by SRH, RCB could manage to score 200 runs for 4 wickets in 20 overs. Rajat Patidar was the top scorer with 56 runs. For Hyderabad, Ishan Malinga claimed 2 wickets. Earlier opting to bat first, SRH posted 255 for 4 in their stipulated 20 overs. Ishan Kishan was the top scorer with unbeaten 79 runs and so he was named player of the match. Today, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
0: Thank you, Sunil. The Asian Age leads with the headline, India Cyprus Inc. Six Packs Boost Trade Security Ties. The Reserve Bank of India Central Board has approved a record surplus transfer of 2.86 lakh crore rupees to the government for financial year 26, reports the Economic Times. In its editorial piece titled Sheep Within Meat, a new axis in the making, the Pioneer argues that the recent summit between Xi Jinping and Vladimir Putin signals a deepening China-Russia alignment with potentially major consequences for the global order. The piece suggests that Beijing and Moscow are moving beyond symbolism and toward a more coordinated challenge to American influence. It concludes that the emergence of such an axis may become one of the defining geopolitical development of our time. And finally, in a bold push to boost biodiversity and climate resilience, the Andhra Pradesh Forest Department has launched preparations to produce 25 million seed balls in June during the monsoon season, writes the Statesman. And with that, it's back to you, Sunil.
2: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to distribute over 51,000 appointment letters to new recruits in various government departments today. RBI approves record surplus transfer of 2.86 lakh crore rupees to central government for financial year 2025-26. US Secretary of State Marco Rubio arrives in Kolkata on his maiden 4-day visit to India to call on Prime Minister Modi in New Delhi this afternoon. IMD issues red alert for severe heat wave over East Madhya Pradesh, East Uttar Pradesh and Vidarbha today. Indian Army Officer Major Abhilasha Barak honored with prestigious UN Military Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, host Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. And with that, we end the morning news. Have a nice day.
10: Akasavani Annamaya Jilla Samachara Lekha Vintaru Rachana Sri N. Sudarshan Reddy.
11: Mantrula Paryatanalu, Collector Samikshalu, Grohanirmana Rangamlo, జిల్లా సాధించిన ప్రగతి మొదలగు అంశాలతో కూడిన ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్లో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతానికి గోదావరి కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినీవా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,360 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లి మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ సచ్చ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామని ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
12: వన్ ఆర్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: అరే భీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట కోరుకున్న ప్రియుడు చిత్రంలోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది కోటి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుబుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
6: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
5: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
7: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ 1:30 అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
8: అమ్మా ఇంకా పడుకోలేదా?
9: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
8: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
7: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

మీరు విన్న ఆ పాట యముడికి మొగుడు చిత్రంలోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో చివరిగా కళ్ళు చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించి పాడిన పాటను వినబోతున్నారు. గీత రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

మీరు విన్న ఆ పాటతో ఫిలిం గీతాలు ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గాత్ర కచేరీ వింటారు. శ్రీ కుందాదేవి అళగరి స్వామి వయలిన్, శ్రీ గురువాయూర్ దొరై మృదంగం. ముందుగా వినండి అపరాధములన్నీయు లతాంగీరాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గాత్ర కచేరి వింటున్నారు. శ్రీ కందాదేవి అలగరి స్వామి వయోలిన్, శ్రీ గురువాయూర్ దొరై మృదంగం. కార్యక్రమంలో ఇప్పుడు ఇవన్ యారో కాంభోజీ రాగం మిశ్రచాపు తాళం, కవికుంజర భారతి రచన.

కార్యక్రమంలో చివరిగా ఎంగల్ కణమ్మ కాంబోజీ రాగం మిశ్రచాపు తాళంలో పదం కవికుంజర భారతి రచన.

0: మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్ర కచేరి విన్నారు. శ్రీ కందాదేవి అలగరి స్వామి వయోలిన్, శ్రీ గురువాయూర్ దొరై మృదంగం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగుదేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటోరీ ప్రావిన్స్ కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది WHO సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
2: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC, with 1 death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We are also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
1: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో WHO ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు UAE ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో UAE 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్, అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్ధం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనేట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్ధమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
3: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something in it. The highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were trying to do that. And it's completely illegal, by the way.
1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
4: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road, that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
1: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా

0: హమాస్కు చెందిన అల్ కసామ్ బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్ లోని హెల్సింగ్బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారాల్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్ కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్ కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ధి కలిగించే సహకారం అనే అంశాలతో చైనా రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత్ నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు రెండు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
1: భారత్ ఆర్ నార్డిక్ సంబంధాలకు గ్రీన్ టెక్నాలజీ एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
2: टॉपिक्स ऑन द इंटरनेशनल एजेंडा, आई थिंक दिस मीटिंग इज वी रियली नीड.
0: ముఖ్యంగా ఈ సదస్సులో భారత్ నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత్ నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాల్లో కూడా ఇరుపక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత్ నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం

0: కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: 102.2 మెగాహెర్ట్స్ పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఆది చిత్రం నుండి పాడిన వారు మల్లికార్జున్, సునీత. గీత రచన చంద్రబోస్, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, ద వాయిస్ which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.

జానకిరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. సంగీతాన్ని సమకూర్చింది కేవి మహదేవన్. ఇప్పుడు రౌడీ గారి పెళ్ళాం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతాన్ని సమకూర్చింది పప్పి లహరి.

మీరు విన్న ఆ పాట తలంబ్రాలు చిత్రంలో ఉంది. పాడినవారు పి సుశీల, గీత రచన రాజశ్రీ, సంగీతాన్ని సమకూర్చింది మాధవ పెద్ది సత్యం. ఇప్పుడు ఆట చిత్రానికి కార్తీక్ చిత్ర పాడింది, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: నేనున్నాను చిత్రానికి చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

మరణశాసనం చిత్రానికి నాగూర్ బాబు పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన జాలాది సత్యనారాయణ, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి. ఇప్పుడు ఖైదీ నెంబర్ 786 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట ఖడ్గం చిత్రంలో ఉంది. పాడిన వారు రకీబలిం చిత్ర, గీత రచన సుజాల, అశోక్ తేజ సంగీతాన్ని సమకూర్చింది.

0: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సినీ నటుడు రాజనాల గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. వినండి రాజనాల గారితో పరిచయం.
1: నమస్కారం రాజనాల్ గారు.
2: నమస్కారం అండి.
1: మీరు చాలా కాలంగా అంటే గత 36 ఏళ్ళుగా తెలుగు సినీ రంగంలో ఉత్తమ దుష్టుడుగా అంటే విలన్ పాత్రలో పేరు ప్రఖ్యాత గడించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు కదా. మీ పూర్తి పేరు, మరి ఎంతవరకు చదువుకున్నారు, ఉద్యోగం ఏమైనా చేశారా, ఈ వివరాలు పూర్తిగా చెప్తారా?
2: భలే చిక్కు ప్రశ్న వేశారండి.
1: అయ్యా,
2: నా పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు.
1: ఓహో.
2: కానీ నేను బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో సమ్మర్స్టేట్గా వరకు వచ్చేసానండి. ఆ టైంలో గవర్నమెంట్ సర్వీస్ కండక్ట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండే, అందుకని రాజనాల పేరుతో నాటకాలు వేసుకుంటుండేవాడిని. అక్కడ మాత్రం ఆర్ కాళేశ్వరరావు అనే ఉండేది. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా హెచ్ఎం రెడ్డి గారు రవికుమార్ పెడదాం ఉన్నారు. ఎందుకు సార్ నా ఇంటి పేరు ఉంది అని చెప్పి రాజనాలతోనే చేరామని అవుతున్నాను. ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా తీర్చిదిద్దారు. తర్వాత మొదట పిక్చర్ ప్రతిజ్ఞ తమిళ్లో వంజం, ఆ సంవత్సరం 3 పిక్చర్లు తీశారు డబుల్ వర్షన్స్ లో, 1952. ప్రతిజ్ఞ, వంజం, ఏఐ నాస్తి, బీదరాస్తి, వద్దంటే డబ్బు, పణం పడతాం పాడు. ప్రతిజ్ఞలో టీవీ కాంతారావు గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. బీదరాస్తిలో జగయ్ గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. వద్దంటే డబ్బులు శ్రీ ఎన్టీ రామారావు గారు హీరో వేశారు, నేను విలన్ కాదండి, కామెడియన్ కుక్కల రాజా వేశాను. మామ వేషం అప్పటి నుంచి మామాజీ అని ఇప్పటికీ ఆయన పిలుస్తూనే ఉంటారు నన్ను. ఆ రోజుల్లో డబుల్ వర్షన్, ట్రిపుల్ వర్షన్ కూడా తీసేవాళ్ళు అండి. మూడిట్లో నేను ఉండేవాడిని, మరి డబ్బింగ్ లేదు. మిగతా వాటిలో కన్నడం వాళ్ళని అరవాళ్ళని పెట్టేవాళ్ళు. నన్ను మాత్రం నా మీద విశ్వాసమో లేక నేను బాగా మాట్లాడతానేమో నన్ను పెట్టేవాళ్ళు. ఏదో ఇప్పటికి 985 పిక్చర్లు 80 పిక్చర్లు అయినాయండి. రైల్వేలో చేరాలని చెప్పి ఇన్నోసార్లు వచ్చినాయి. మిలిటరీలో కేసీఓకి లండన్ రమ్మని ఇంటర్వ్యూ వచ్చింది. నేను అప్పుడే యుద్ధంలో చేసి చచ్చిపోయినట్టు మా వాళ్ళందరూ ఆడవాళ్ళు మొదలెట్టారు, అందుకని అది పోయింది.
1: తర్వాత మీరు సినిమాల్లోకి వెళ్ళక పూర్వం రంగస్థల అనుభవం ఏమైనా ఉందండి?
2: అయ్యో, నా కన్న తల్లి స్టేజ్ అండి, సినిమా వచ్చి సవతి తల్లి నాకు. ఆ స్టేజ్ మీదనే ప్రజల దగ్గర రాళ్ళ దెబ్బలు తింటాను, చెప్పు దెబ్బలు తింటాను, పుష్పాలతో విసిరేస్తారు, డైరెక్ట్ టచ్ ఇక్కడ 18 టేకులో 50 టేకులో 100 టేకులు తీసుకుంటే కరెక్ట్ అయిన టేకే కదండి ఇక్కడ మీకు చూపించేది.
1: అది
2: కాబట్టి ఎన్నో వేల నాటకాలు ఆడానండి. సినిమా ఫీల్డ్కి వచ్చి కూడా ఈ రోజుకి రంగస్థలం నేను మానలేదు.
1: ఏ నాటకాలు వేసారో ఏమైనా చెప్పగలరా సుమారుగా?
2: అంటే ఫస్ట్ నాటకం ఇదా ప్రపంచం, కన్నశ్రీ రాశాడు. తర్వాత ఆత్రేయ నాటకాలు ఇవన్నీ కూడా వేసేవాళ్ళు. చాలా నాటకాలు అండి, ముఖ్యంగా మైసభ. ఎందుకంటే పద్యాలు ఇప్పుడు పాడలేనండి, అందుకని మైసభ 2 సీన్లు, మాయలు ఫస్ట్కి నేను సొంతంగా రాసుకునే 2 సీన్లు మాత్రమే మొన్నటి వరకు ఆడాను. ఇప్పుడు దానికి ఓపిక తగ్గిపోయింది, పైన నాటక రంగం పోయింది కదండి, సినిమాలు వీడియోలు అవి వచ్చిన తర్వాత.
1: అవును, మరి సినిమాల్లో ఎలా ప్రవేశించారండి?
2: ఇది చాలా ప్రశ్న, కరెక్టేనండి. నేను సమ్మర్స్టేట్గా చేస్తున్నప్పుడు ఎక్కడ హెడ్క్వార్టర్స్ అని నెల్లూరుకి వచ్చేవాడిని డ్రామా రిహార్సల్స్. అలా శనివారం వారాలు వచ్చేవాడిని. మా శిష్యుడు అంతా సైకిల్ వేసుకొని రొప్పుతూ ట్రంక్ రోడ్కి వచ్చారు. గురుగారు హెచ్ఎం రెడ్డి గారు మిమ్మల్ని రమ్మని రాశారండి. నేను నమ్మలేదండి, ఎవడో నన్ను తమాషా చేయడానికి ఆ రకంగా ఇచ్చాడు. ఈ లేకుండా పోస్ట్ మీద సైకిల్ వేసుకొని పరిగెత్తారు. అప్పుడే డిఎన్ రాజు గారు రాసిన నాటకం రిహార్సల్ చేసి అప్పుడే కాఫీ తాగడానికి వచ్చాను ట్రంక్ రోడ్కి. వాళ్ళు వచ్చారు, అదే నిజం చెప్పంటారా, మీకు కావాలంటే 10 రూపాయలు ఇస్తాను, నా మీద జోక్స్ వేయద్దు అన్న. గురుగారు అని ప్రమాణికాలు చేసి దేశ మెడ్రాస్ నుంచి వచ్చింది. హెచ్ఎం రెడ్డి గారు నన్నెందుకు పిలవాలి, ఓ బహుశా ఏదైనా కథలు అయ్యి ఏమన్నా ఉంటుంది అని ఆ 3 రోజులు తాళి కానీ బయలుదేరలేదండి. ఆ కథలని కూడా ఎందుకన్నానంటే, నేను అప్పటి 11 ఏట్నే నేను భగవద్గీతకు భాష్యాలు ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పేవాడిని. అప్పటి నుంచే కుస్తీలు గిస్తీలు, ఆంజనేయుడిని పూజించడం ఇది చేసేవాడిని అని ఎన్నో పుస్తకాలు చదివానండి.
1: జ్యోతిష్యం కూడా ఏదో కొద్దిగా వస్తాను విన్నా నేను,
2: అంటే అది హాబీగా నేర్చుకున్నాను. నేను దాని మీద బ్రతకడం లేదు, ఎవరి దగ్గర దాన్ని వసూలు చేయను.
1: సరే, మరి అన్నిట్లోనూ ఈ దుష్ట పాత్రలేనా లేకపోతే హీరోగా కానీ తండ్రిగా కానీ ఇందాక మీరు చెప్పారే హాస్య పాత్రలు కానీ ఏమన్నా ధరించారా?
2: అయ్యా ముందు బౌ బ్రిగేడ్ అని పిక్చర్ తీశారు హెచ్ఎం రెడ్డి గారు, అందులో నేను సైన్ చేసింది హీరో, దాన్నే ప్రతిజ్ఞ ఇది కాని. పోతే ఇంతటి పర్సనాలిటీ ఇంతటి ఇది ఉన్నాడు హీరో వేస్తే విలన్ ఎవరు అని అక్కడ వాళ్ళందరూ నేనేస్తాను ఆయన ఒకటే అన్నాడు. అర్థంలో చూసుకుని అది మాట్లాడండి రా అని అందరినీ. సార్ నేను వెళ్ళిపోయా. ఆయన అన్నాడు, సార్ రాజనేల ఇస్ అ స్పోర్ట్స్ మ్యాన్, మీరు పిలిచి అడగండి విలన్ వేస్తాడు సార్. అంటే ఎట్లప్పా సైన్ చేశాడు కదా హీరో. అంటే లేదు సార్ నేను చెప్తున్నాను మీ పిలవండి అంటే ఆయన పిలిపించాడు వచ్చా. మిస్టర్ నెల్లూరు జెంటిల్మన్, నా పేరు గుర్తుండదు ఆయన కొత్త కదండి, విలన్ పాత్ర ఏమని అందరు అడుగుతున్నారు వేస్తారా అన్న. సార్ నేను హీరో వేయడానికి రాలా విలన్ వేయడానికి రాలా, మీరు అడిగారు మీరు లీవ్ గ్రాంట్ చేయించారు కాబట్టి గివ్ మీ అ డాగ్స్ రోల్ ఐ విల్ బార్క్ అన్నాను. దాంతో ఆయన పకా నవ్వి దట్ ఈస్ ద స్పిరిట్ అన్నారండి. అప్పుడు నన్ను విలన్ చేసి మరి కథ మార్చేశారండి. మరి అంటే ఏంటి కథ నా చుట్టూ తిరుగుతుంది, ఏంటి పాపాజీ ఈ రకం చేశారన్న. ఏమయ్యా ప్రతి నాయకుడు లేకపోతే నాయకుడికి ఏముంది, రావణేశ్వరుడు లేకపోతే రాముడికి గొప్ప ఉందా, జరాసంధుడు శిశుపాలుడు కంసుడు లేకపోతే కృష్ణుడికి గొప్ప ఉందా, కాబట్టి కథ నడిపేది వీరు అని ఆయన జవాబు చెప్పారు. ఆస్టిన్ డైరెక్టర్ గారు కూడా చేశారని చెప్పాను కదా. అట్లా ఈ లెవెల్కి వచ్చానండి. వారి పుణ్య దైవలనే.
3: అంటే దుష్ట పాత్రలతో పాటుగా ఇతర రకాల పాత్రలు కూడా వేశాను అంటారు.
2: అయ్యో స్వామి మీరు చూడలేదని ఆంజనేయ పాత్ర ఇందుడు వేశాను. అయితే అన్నిట్లో ఫైటింగ్సే, ఒంటిన్న గాయాలు చూడండి ఒకసారి, అన్నిట్లో యుద్ధమేనా. ఆరు ఆంజనేయ పాత్రలు వేశాను, అక్కడ ఇంద్రుడు వేశాను, దుర్యోధను వేశాను, ఏ దేంట్లో ఫైటే ముందు.
3: మరి ఏ ఏ భాషా చిత్రాల్లో నటించారు మీరు?
2: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు. మలయాళం జోలికి మాత్రం పోలే, ఎందుకంటే అర్థం చేసుకోగలను, మాట్లాడగలను, చదవను రాయను నాకు రాదు. సరస్వతి ద్రోహం చేయదలుచుకోలేదు ఎందరు పిలిచినా కూడా.
3: అది తర్వాత సుమారు ఎన్ని చిత్రాల్లో నటించుంటారు ఇంతవరకు?
2: 1985 సరిగ్గా గుర్తు లేదండి.
3: మరి ఈ దుష్ట పాత్రలు వేసిన వల్ల మీకు ఏ విధమైన తృప్తి ఉంటుండేది?
2: ఏమండి మన సమాజంలో అనుకోండి, చారిత్రకంగా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, మగువ అంటే స్త్రీ ధనం రాజ్య కాంక్షల వలన యుద్ధాలు వచ్చాయి. నా పిక్చర్లు అన్ని కూడా అయ్యి దానికి తగ్గట్టు డైలాగులు మార్చి కూడా చెప్పేవాడిని. అంటే మీరు జీవితంలో ఏమేమి చేయకూడదు అవి చేసి చూపించేవాడిని నేను. లాస్ట్ వరకు ప్రతి దాంట్లో నేను ఎత్తులు వేస్తుంటే హీరో పై ఎత్తులు వేయలేక చిత్తైపోతుండేవాడు. ఫైనల్ గా సంతల కుక్కను దన్నట్టు నన్ను దన్నేవాడు. అంటే ధర్మం జయించింది, అధర్మం ఓడిపోయింది. అసలు పిక్చర్ సక్సెస్ కావాలన్నా మీరు 4 సార్లు చూడాలన్నా కథ ముఖ్యమని. మీరు అది కార్టూన్స్ తో తీయండి, కుక్కలు గాడ్డులు ఇట్లా చేరు కానీ మరి కోతులు గీతులు బలుకలు

ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి చేశారు, ఎన్నో పిక్చర్ డైరెక్ట్ చేశాను నా పేరు చేసుకోను. మ్యూజిక్ ఇప్పుడు రామ అనే శబ్దం ఉంది, దాని యొక్క వైశిష్ట ఏది అంటే ఆయన చెప్పాడు త్యాగయ్య, ఎవరని నాయించేదిరా నిన్నెట్లారాధించేరురా నరవరులు ఎవరు.

0: పదవు పరబ్రహ్మవో. అది కాదండి ఇంకా పాడబోయేది ముఖ్యం. శివ మంత్రము రాజీవము మాధవ మంత్రము మా జీవము వివరము తెలిపిన ఘనులకు కదా వితరణ గుణ త్యాగ రాజను అని రాజీవము మా జీవము రామా అన్నాడు. రా ఈజ్ కాస్మస్, మా ఈజ్ భూమి. రామా అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీకు వశవర్తులు అవుతారు అంటే మీరంటే ఒక గౌరవం ఒక ఇది వస్తుంది. అందుకనే రామదాస్ గాని ఏది కాని నేను ఆంజనేయుడు అని చెప్పాను, రామా నువ్వు నన్నేం చేయలేవు, నీకన్నా ముందు భార్గవరాముడు ఉన్నాడు, నీ తర్వాత బలరాముడు రాబోతున్నాడు, కాని రామ శబ్దం వల్ల నాకు ఆంజనేయుడిగా నాకు శక్తి వచ్చింది, కాని నువ్వు ఇచ్చే బాణం నన్నేం చేయలేదు రామనామం నేను జపించినంత వరకు అని చెప్పి.
1: తర్వాత మీకు సంగీతం పడుతున్నారు కదా, ఏమైనా సంగీతంలో కూడా ప్రవేశం ఉందా, ఏమైనా నేర్చుకున్నారా?
0: ఏదో అక్కడక్కడ విని విన్నవారి వల్ల కన్నవారి వల్ల అన్నట్టుగా కొంచెం కొంచెం ఏదో రాగాలు పద్యాలు పాటలు, అంటే స్టేజ్ మీద చాలా పద్యాలు పాడాను అనుకోండి ఇప్పుడు మానేశాను, ఎందుకంటే ప్లేబ్యాక్ గాయకులు వచ్చి ఉన్నారు, వాళ్ళకి అడ్డం నేను ఎందుకు వెళ్ళాలి. పిక్చర్స్ లో కూడా ట్యూన్ అంతా కట్టిన తర్వాత ఒకసారి కేయిరెడ్డి గారు ఎప్పుడు పెట్టుకుందాం మిస్టర్ రాజన్ అలా రికార్డింగ్ అన్న, నేను పాడలేదు సార్ వెంకటేశ్వరరావు వినిపిద్దాం అన్న, అంటే ఘంటసారి వెంకటేశ్వరరావు గారు ఆయన హీరోస్ కి పాడేవాడు, మిగతా మాధవ పెద్దకి మిగతా వాళ్ళకందరికి వాళ్ళకి ఇచ్చేసేవాడు ఛాన్స్. ఘంటసారి గారు వచ్చి, గురుగారు మీరు బాగా పాడతారు కదా మళ్ళీ నేనెందుకు, ఘంటసారి గారు రాగం తానం పల్లవి డైలాగ్స్ వరకే నేను తాళం ప్రకారం డైలాగ్స్ చెప్పగలను, మీరు ఇంత పొడుగు దీర్ఘం తీయకుండా ఆలాపనలు అవి పాట మధ్యలోనో పద్యం మధ్యలోనో చేర్చగల తాహత్తు ఆ శక్తి మీకుంది మాకు లేదండి అని పైన ఒప్పించాను.
1: తర్వాత క్షమించాలి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను.
0: అడగండి సార్.
1: చాలా మంది ప్రేక్షకులు పూర్వం వచ్చిన సినిమాలను ఒకటి రెండు సార్లు చూసి ఆనందిస్తున్నారు, ఇంకా చూడాలని కుతూహల పడుతున్నారు, కానీ ఇప్పుడు వచ్చే సినిమాల మీద అంత ఇష్టత కనిపించట్లేదు వాళ్ళకి, కారణం ఏమిటంటారు?
0: నేను ఇందానే చెప్పాను కథ ముఖ్యమన్నాను, ఆ కథ మీద కాన్సన్ట్రేట్ చేసి నెల కాదు 6 నెలలు తీసుకొని ఆ తర్వాత కథ ప్రకారం మీ నటీనటులని డైరెక్టర్స్ వెళ్ళని ఎన్నుకోండి, అప్పుడు ఎందుకు చూడరు? ఇంటికెళ్ళి తర్వాత నాన్న కథ ఏంటి అని అడిగారు అనుకోండి బిడ్డలు, ఏంటన్నమ్మా నేల మీద దొరికి రెండు పాటలు పాడారు ఎందుకు కొట్టుకున్నారు నాకే తెలియదు, అయిపోయింది అన్నారు లేచి వచ్చాను అసలు ఎందుకు పోయానో నాకే తెలియదు ఎందుకు పోయాను మాని బిడ్డని అడగాల్సి వస్తుంది ఈ రోజు తండ్రి.
1: సరే మీ జ్ఞాపకం ఉంటే మీరు నటించిన పాత్రల్లో ఏదైనా ఒక పాత్ర కాస్త అని మాకు వినిపిస్తారా?
0: నటించిన పాత్రలు అంటే
1: ఏదైనా మీ ఇష్టం వచ్చింది.
0: ఇప్పుడు మయసభ ఉంది, దుర్యోధన చేశాను కదా, దాంట్లో ఒక్క సెంటెన్స్ చెప్తాను. నవఖండ భూమండలాధిప మగుడ తటఘటిత మణిగ్రుణి నిరంతర నీరాజు సంజయ పాద పంకేరు ఉండనై సింధురా చతుష్ట ప్రవేశిత వసుంధరా భార్దురో ఉండనై పరరాజ మృత సంహరణ భీకర భుజావద సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పదునాలుగు భూనమ్ముడు ఒక్క పెట్ట ఎత్తి వచ్చి నన్ను ఉక్కడిని పొందారు ప్రచండ ప్రతాప ప్రభావ భాసులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండ తన పరాక్రమోజ్వలమై నిరంత విశ్రాంత సత్య శోభవిసితమై అభిమాన వల్లరీ బందీకృతమై నిష్కళంకమై జగమ్మున పేరెన్నిక గన్న సుక్షత్రియ వంశంలో జన్మించి అనేక అక్షోహిణి చెమూ సంభవనకు అదునాదుండ నాకు ఈ ప్రపంచం అయ్యది అసాధ్యం. ఒకే సెంటెన్స్ సార్.
1: అది బాగుందండి. పోతే ఏదైనా లలిత సంగీతం అన్నా మరి ప్రవేశం ఉంటే కాస్త వినిపిస్తారా?
0: ఆనాటి నావోడు చందురుడా అలిగిరాలేదోయి చందురుడా ఎంకి మన

0: మంచిదా పోయేవు చంద్రుడ. ఇంకోటండి, ఆరిపోయే దీపము వెలుగులో నీ మీది నిలపలేని మనస్సు అని రాశాండి. నేను అనుపల నుంచి తీస్తున్నాను. వెలుగులో నీ మీద నిలపలేని మనసు ఆరిపోయే దీపము జీవుమంట తోట చీకటై పోవాలి చీకట్లో చూడాలి నీ కళ్ళ తల తలలు. వెలుతురు లోపల చీకటి ఉందండి, చీకటి గర్భాన వెలుతురు ఉందండి, అది చూడగలగాలండి మనిషి.
1: మీ దైనందిన జీవితంలో మీకు వేదాంత పరంగా ఏమైనా ఉత్సాహం ఉందా?
0: ఉందండి. అదే ఇందాక చెప్పినట్టు హాబీగా తీసుకున్నాను, బికాజ్ ఎంఏ ఫిలాసఫీ కదా నేను, కాబట్టి అస్ట్రానమీ, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అర్జీ పామిస్ట్రీ, లగ్గిస్ట్రీ అని కూడా ఉందండి. అవి ఇప్పుడు ఒకటి పాదాల్లో, ఇప్పుడు నా కుడి పదం ఉందండి, రేఖామయద్భజ సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని అవన్నీ ఉన్నాయి.
1: మరి లిటరేచర్ ఏమైనా చదివారా దీనికి సంబంధించింది?
0: చాలా చదివానండి. ముందు 100 పుస్తకాలు చదివి, అబ్బా 100 పుస్తకాలు చదివాను అనుకున్నాను. 1000 పుస్తకాలు చదివింది రాజనాథ్ కాదండి, బాగా చదివాను అనుకున్నా. 1,00,000 పుస్తకాలు చదివాను. అయ్యా బాబో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో పుస్తకాలు అన్ని నెత్తించి పెట్టుకున్నాను. ఒక జీవితంలో జరిగేది చదివేది కాదండి ఈ గ్రంథాలన్నీ కూడా, చాలా జీవితాలు కావాలి.
1: మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం అండి.
0: చాలా థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ నటుడు రాజనాల గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:16 దాటి 22 సెకన్లు. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట అన్నమయ్య చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. గీత రచన అన్నమాచార్య, కీర్తన సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. ఇప్పుడు ఢమరుకం చిత్రానికి శంకర మహదేవన్ పాడింది, గీత రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

చివరిగా అవతారం చిత్రానికి చిత్రబృందం పాడింది. గీత రచన జొన్నవిత్తల రామలింగేశ్వరరావు, సంగీతాన్ని సమకూర్చింది ఘంటాడి కృష్ణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హూం.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట అమెరికా అబ్బాయి చిత్రంలో ఉంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గీత రచన ఆరుద్ర, సంగీతాన్ని సమకూర్చింది సాలూరి రాజేశ్వరరావు.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: పాటలు
1: ఒక్క శ్రీ చైతన్యను. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: దేశోత్తారకుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఆకాశవాణి
4: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
3: మన భారతదేశం విన్న తొలి స్వరం
4: ఆకాశవాణి.
3: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
4: కోట్లాది గుండెల చప్పుడుగా,
3: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
4: సమాజ స్వరం
3: మన ఆకాశవాణి.
4: సమాచారాన్ని అందించడమే కాదు,
3: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
4: 9 దశాబ్దాల విశ్వసనీయత,
3: 90 ఏళ్ల అనుబంధం.
4: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
3: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
4: గ్రామం నుంచి నగరం వరకు
3: సమాచారం,
4: వినోదం,
3: విజ్ఞానాన్ని అందిస్తూ
4: సంస్కృతికి అద్దం పట్టింది.
3: మారుతున్న కాలంతో పాటు
4: సరికొత్త సాంకేతికతతో
3: మీ ముందుకు సరికొత్తగా
4: ఆకాశవాణి. వినండి,
3: ఆస్వాదించండి.

చివరిగా మీరు విన్న ఆ పాట లాయర్ సుహాసిని చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆ పాటతో ఈనాటి లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: సమయం 12:30 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నోలాజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కీ వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్య యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే. సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
1: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
2: ఆజ్ హర్ భారతీయ ఏక్ బడే సంకల్ప్ కే సాథ్ ఆగే బఢ్ రహా హై. యే సంకల్ప్ 2047 తక్ వికసిత్ భారత్ కే నిర్మాణ కా సంకల్ప్ హై. ఇస్ లక్ష్య కీ ప్రాప్తి కే లియే ఆజ్ దేశ్ అలగ్ అలగ్ సెక్టర్స్ మే నివేశ్ కర్ రహా హై ఔర్ ఇస్ నివేశ్ సే దేశ్ కే యువాఓ కే లియే రోజ్గార్ కే లాఖో నయే అవసర్ బన్ రహే హై. జిసే ఆజ్ భారత్ మే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కీ పూరి సప్లై చైన్ తయారు కీ జా రహీ హై.
1: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
3: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారాన్ని విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్ సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
0: 102.2 MHz పెంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు లలిత గీతాల బృందగానం వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

క్షించు నరుల హృదయాల, అహింసాక్షీరమును నింపవోయి సత్యము.

మీరింతవరకు లలిత గీతాల బృందగానం విన్నారు. 102.2 మెగాహెర్ట్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.

మీరింతవరకు ఫిలిం గీతాలు విన్నారు. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది 15 రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
0: యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వ మే భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ కే నిర్మాణ కే సంకల్ప కే సాథ్ ఆగే బఢ్ రహా హై ఔర్ ఏక వికసిత ఆత్మనిర్భర్ తక్నీకీ రూప్ సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర కో बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో 1,00,000 మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000 పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
3: దేశాన్ని ముందుకు తీసుకువెళ్తంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి రోజుగారు మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటినీ ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్.

0: అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తూ వస్తూ ఉన్నారు.
1: విశాఖపట్నంలో జరిగిన రోజుగార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
2: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామక ఉత్తర్వులు ఇస్తున్నాం. ఈ కృతజ్ఞతలోనే ఇది 3వ రోజుగా 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామక ఉత్తర్వులు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇష్టం ఈ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈరోజు నుంచి ఒక రాష్ట్రం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ రెన్యువల్ కావాలని ముఖ్యమంత్రి గారే స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంద్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంద్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంద్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
1: రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
4: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వినూత్నంగా ఒక 4 రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికితీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని, గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక 4 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: పరిశ్రమల ఏర్పాటులో వేగవంతమైన కార్యాచరణ, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
5: పనట్టు 2.2 MHz పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ కారణాలు, చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు.
3: ప్రసవం తర్వాత పండంటి బిడ్డను చూసి ఆనందించాల్సిన తల్లి నిరాశకు, నిస్పృహలకు గురి కావడం కుటుంబ సభ్యులకి, అలాగే చూసేవాళ్లకు కూడా ఎంతో ఆందోళన కలిగించే విషయం. మరి ఈ ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్కి గల కారణాలు, చికిత్స గురించి మాట్లాడడానికి మనతో సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మనం జనవాడకంలో ప్రసూతి వైరాగ్యం అనే మాట వింటూ ఉంటామండి, నిజంగా ప్రసవం తర్వాత వైరాగ్యం వస్తుందా?
4: ప్రసవం తర్వాత వైరాగ్యం అనేది మునుపు వచ్చేదండి, ఎందుకంటే నార్మల్ డెలివరీలో ఆ పెయిన్ వలన, ఆ బాధ వలన వాళ్ళకి వచ్చే అవకాశం బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా అనే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ పెయిన్లెస్ లేబర్ అనేది ఉంది. సో కాన్పయ్యేటప్పుడు వాళ్ళకి అసలు పెయినే తెలియదు, నొప్పి కూడా ఉండదు. సో అలాంటి డెలివరీ ఉండటం వలన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కనాల అనే డౌట్ కూడా ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. సో వైరాగ్యం కన్నా ఈ టైంలో వాళ్ళకి మానసిక బాధ లేకపోతే మానసిక డిప్రెషన్ అనేది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
3: అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఇది నొప్పుల భరించలేక వచ్చే నిరాశ నిస్పృహలు కావు ఇవి. నొప్పి లేకుండా ఆపరేషన్ ద్వారా ప్రసవం అయినా కూడా అప్పుడు కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుందండి?
4: అవునండి, డిప్రెషన్ అనేది అది మానసికంగా సంబంధించిన స్టేట్. అది ఎందుకు వస్తుంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఫస్ట్ అనేది లేడీ లేకపోతే ఆ ప్రసవించిన వ్యక్తి వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అనుకోండి, చిన్న విషయాల్ని బాగా ఆలోచించడం, అలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికైనా డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళ తల్లికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది. సో అలాంటి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల పరిసరాల వలన కూడా వాళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే చాలా సపోర్టివ్గా లేకపోతే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ సైడ్ కానీ ఎవరు సపోర్టివ్గా లేకపోయినా తను దాని గురించి ఎక్కువ వరీ అవుతారు. అంతేకాకుండా ఈ మధ్య డిప్రెషన్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేసుకొని డెలివరీ తర్వాత ఇవన్నీ రావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది, బేబీని ఎలా చూసుకోవాలి అని ముందే వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తొందరగా వరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా కారణాలండి. అంతేకాకుండా ఈ టైంలో మైండ్ సెట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. డెలివరీ అయిన వెంటనే కొన్ని హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
3: ఈ ప్రసవం తర్వాత డిప్రెషన్ అనేది మనం ఎంత తరచుగా చూస్తూ ఉంటాం?
4: చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. అంటే దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు, అది చాలా కామన్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 60% వాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని అంటే డెలివరీ తర్వాత ఏ కారణం లేకుండా డల్గా ఫీల్ అవ్వటం, ఎక్కువసేపు ఏడవటం, ఇలాంటిది ఒక 1 వీక్ ఉంటుంది డెలివరీ తర్వాత. తర్వాత అదే తగ్గిపోతుంది, ఏమి చేయకుండా ఏమి మందులు లేకుండానే తగ్గిపోతుంది. దానికన్నా కొద్దిగా సివియర్ ఫామ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి సూసైడల్ ఐడియాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చనిపోదాము అని అట్లాంటి ఆలోచనలు రావటం, లేకపోతే నేను మంచి మదర్ని కాను అనే ఫీలింగ్ ఉండటం, నేను ఆ బేబీని చూసుకోలేను అనే ఎక్కువ ఫీల్ అయిపోయి బేబీని చంపేయాలి అని కూడా ఆలోచనలు రావటం. అంత సివియర్గా వెళ్తే దాన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారండి. అంటే ఇంకా బేబీని కూడా చంపేద్దాము, లేకపోతే కొంతమందికి ఏమన్నా మాటలు వినిపిస్తూ ఉంటాయి, బేబీని చంపేసేయను, అసలు బాగా చూసుకోలేవు బేబీని అని. సో ఇలాంటి హాలుసినేషన్స్ అంటారు. సో దాని వల్ల కూడా అది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ వస్తుంది.
3: డాక్టర్ గారు, మరి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి గల కారణాలు ఏంటండి?
4: పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి కారణాలు నేను కొద్ది ఇదివరకే చెప్పాను కదండి. అంటే వాళ్ళకి ఒకటి హెరిడిటరీ, రెండోది అంటే వంశపరంపరంగా రావచ్చు, నెక్స్ట్ వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. సో పర్సనాలిటీ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అలా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ హార్మోన్స్ చేంజెస్ వలన అది జనరల్గా అందరికీ ఒక రిస్క్, అది అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అన్నీ చాలా లైట్గా తీసుకునే మెంటాలిటీ ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ తక్కువ, ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది.
3: డాక్టర్ గారు, ప్రసవం తర్వాత అందరికీ కూడా ఈ డిప్రెషన్ అనేది రాదు కదండి, మనం గుర్తించడానికి వీలవుతుందా అండి, వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది అని మనం ఎవరి గురించైనా చెప్పొచ్చా?
4: వీళ్ళకి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అనేది ముందు తెలుసుకోవాలి ఒకటి. రెండోది ఏంటనంటే నార్మల్గా పీరియడ్స్ అయ్యేటప్పుడు పీరియడ్స్ కన్నా ముందు ఆ అమ్మాయికి ఏమన్నా మూడ్ చేంజెస్ అట్లా ఉండేదా లేదా అనేది కనుక్కోవచ్చు. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా ఫెమిలియర్గా అందరికీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన విషయమే. సో అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ పర్సనాలిటీ ఎట్లాంటి పర్సనాలిటీ, డిపెండెంట్ పర్సనాలిటీ అనేది ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే హిస్టరీయానిక్ పర్సనాలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ అందరి ముందు హిస్టరికల్గా కానీ షో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఏంటనంటే బాగా ఒబ్సెసివ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే వాళ్ళు అంతా నీట్గా పెట్టుకోవడం, అన్నీ ఇలాగే జరగాలి, పద్ధతిగానే ఉండాలి అట్లాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మనం వాళ్ళలో గుర్తిస్తే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ని కూడా చూడాలి. ఉదాహరణకి నాకు ఒక పేషెంట్ వచ్చారు, అంటే తనది లవ్ మ్యారేజ్, వాళ్ళ హస్బెండ్ సైడ్కి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అంగీకరించలేదు ఆ మ్యారేజ్ని. కానీ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ అమ్మాయికి సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు బాగా గాబరా అనిపించింది. సో తనకి ప్రెగ్నెన్సీ నుండే డిప్రెషన్ ఉండింది. సో తనకి ప్రెగ్నెన్సీ టైం నుంచి అంటే నేను చూసుకోలేను, నేను దేనికి పనికిరాను, నేను సూసైడ్ చేసుకుంటే బెటర్ ఇలాంటి ఆలోచనలు వచ్చేది. ఎందుకంటే తన మెయిన్ ఫియర్ ఏంటి అని అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో తన్ని, ఒకవేళ బాయ్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గర్ల్ అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇలాంటి టెన్షన్స్ తను బాగా మనసులో పెట్టుకుని చాలా సివియర్గా వచ్చింది. తను మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఎందుకంటే దానికి అంత సివియర్గా ఉండింది. సో ప్రెగ్నెన్సీలో కూడా యాంటీడిప్రెసెన్స్ వాడింది, డెలివరీ అయ్యేటప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంది తనకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్. మనం ఆపేస్తే మందులు డిప్రెషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ బేబీ ఫీడ్స్కి మేము అదే చెప్పాల్సి వచ్చింది, నువ్వు చూస్తూ ఉండు, బేబీ ఎక్కువ నిద్రపోతూ ఉంటే నీ ఫీడ్స్ ఆపేసి బయట ఫీడ్స్ ఇవ్వాలి నువ్వు అని కూడా చెప్పాము ఆమెకి. తను ఇప్పుడు తను బాగానే ఉంది, అంటే షీ ఈజ్ రికవర్డ్. సో మందులు ఒక 1 ఇయర్ తర్వాత మెల్లగా తగ్గించి స్టాప్ చేసాము. కానీ తనకి ఏం చెప్పానంటే రెండోసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నావు అనుకో, నీకు రెండోసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసాము. కానీ ఇప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ప్రెగ్నెన్సీతో తను వచ్చింది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ పాలసీ, అంటే తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, అంటే తనకి ఏమన్నా సింప్టమ్స్ వస్తున్నాయా లేదా అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వరకు షీఈస్ డూయింగ్ ఫైన్.
3: డాక్టర్ గారు, మరి ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి?
4: లక్షణాలు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉండటం, తర్వాత నేను దేనికి పనికిరాను అనే ఫీలింగ్స్ రావటం, లేకపోతే నేను బేబీని చూసుకోలేను, లేకపోతే బేబీని చంపేస్తాను నేను, బేబీ నాతో ఉండకూడదు, ఇంకొకళ్ళు ఎవరో తీసేసుకోండి, నేను బేబీని సరిగ్గా చూసుకోలేను అనే ఆలోచన ఉండటం, సూసైడల్ ఐడియాస్ ఉండటం, నేను బ్రతకూడదు, నేను చనిపోవాలి అని. కొంతమంది అయితే వదిలేసి బేబీని కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి మనం పేపర్లో కూడా చదువుతూ ఉంటాం, బేబీని వదిలేసి వెళ్ళిపోయారు అని. మనం ఏమనుకుంటాం, మేబీ గర్ల్ బేబీయా బాయ్ బేబీ అని, కానీ నిజంగా తన సైకియాట్రిక్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు.
3: డాక్టర్ గారు, సహజంగా అప్పుడే పుట్టిన బిడ్డ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, మరి తల్లి కనుక ఇలా డిప్రెషన్లో ఉంటే మరి ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవడం అనేది కష్టమవుతుంది, మరి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలండి?
4: మన సంప్రదాయం ప్రకారం ఎలా ఉండేదనంటే మదర్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు, మంచి ఫుడ్స్ ఇవ్వాలి అనేది మనకి తెలుసు. సో ఆ టైంలో హ్యాపీగా ఉండాలి అని చెప్తాము, అదే మంచి మాటలు వినాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఒక బేబీ ఫోటో పెట్టి నువ్వు అదే ఆలోచిస్తూ ఉండు, నీకు అలాంటి బాబే పుడతారు అని కూడా చెప్తారు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్వీట్గా అరుస్తూ అట్లా మాట్లాడకుండా చాలా బాగా మాట్లాడాలి, మంచి ఆహారం కూడా ఇవ్వాలి అట్లాంటి వాళ్ళకి. అలాగ చూసుకుంటూ సపోర్టివ్గా ఉంటే తనకి, ప్లస్ తనకి ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఇంకేం పనులు చేయకూడదు అని కూర్చోపెట్టకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు, హెవీ బిందెలు మోయడం అట్లాంటిది లేకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు. తను ఎంత యాక్టివ్గా ఉంటే తన డెలివరీ అంత స్మూత్గా అవుతుంది, తన మానసిక స్టెబిలిటీ కూడా అంత బాగా ఉంటుంది.
3: డాక్టర్ గారు, ఎవరికైనా ప్రసవం తర్వాత ఈ డిప్రెషన్ అనేది వస్తే దానికి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
4: చికిత్సలు రకరకాలు ఉన్నాయండి. యూజువల్గా మనం చేసేది పోస్ట్ పార్టమ్ బ్లూస్కి అయితే ఏమి అక్కర్లేదు, అట్లాగే వదిలేస్తాం, ఎందుకంటే అది గ్రాడ్యువల్గా తగ్గిపోయేది, అది 1 వీక్లో తగ్గిపోతుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది వస్తే మనం యాంటీ డిప్రెసెంట్స్ వాడాల్సి వస్తుంది. అది ఒక కోర్స్ లాగా తీసుకోవాలి, అంతేకాని తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి మానేయటం కాదు, అది కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. ఉదాహరణకి నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏమైంది అని అంటే, తనకి డెలివరీ చాలా కష్టపడి అంటే చాలా ప్రిమెచ్యూర్ డెలివరీ అయింది. ప్రిమెచ్యూర్ డెలివరీ వలన సడన్గా తనకి డిప్రెషన్ స్టార్ట్ అయింది, అంటే నేను చూసుకోలేనేమో ఈ బేబీని అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. కానీ తనకి మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 మంత్కి తను బాగా ఉంది, సో వెంటనే ఆపేసింది మెడిసిన్స్. అన్ఫార్చునేట్లీ ఆ బేబీ కూడా చనిపోయింది, సో ఇంకా తన డిప్రెషన్ సివియర్ అయిపోయి మళ్ళీ వచ్చింది. ఎప్పుడు ఒక అడ్వైజ్ నేను ఇచ్చేది ఏంటంటే, డాక్టర్ గారు ఎవరి దగ్గర మీరు సంప్రదిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కోర్స్ చెప్పేంత వరకు మీరు కంటిన్యూ చేయాలి, అంతేకాని కోర్స్ మధ్యలో ఆపేస్తే ఈ జబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంది, అంటే ప్రతి డెలివరీకి కూడా వచ్చే అవకాశం ఉంది, సో అక్కడ జాగ్రత్త పడాల్సి వస్తుంది.
3: డాక్టర్ గారు మరి ఎంతకాలం పడుతుందండి నయం కావడానికి సహజంగా?
4: యూజువలీ 4 to 6 weeks కంప్లీట్గా నార్మల్కి వచ్చేస్తారు, కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా అట్లీస్ట్ 1 ఇయర్ అన్నా వాడాల్సి వస్తుంది వాళ్ళ మందులు.
3: డాక్టర్ గారు సహజంగా మన సమాజంలో చూసుకున్నట్లయితే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళ పట్ల వివక్ష అనేది చూస్తూ ఉంటాం, కొంతమందికి అసలు అర్థం కూడా చేసుకోలేకపోవచ్చు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారని. మరి ఈ నేపథ్యంతో ప్రసవం తర్వాత ఎవరైనా ఇలా బాధపడుతుంటే కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అర్థం చేసుకునేంత అవగాహన ఉందా డాక్టర్ గారు?
4: ఇప్పుడు కొద్దిగా అవగాహన న్యూస్ పేపర్స్ వలన కానీ లేకపోతే ఇట్లాంటి టాక్స్ వలన కానీ టీవీలో కూడా రావడం వలన ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది ఏంటంటే డెలివరీ తర్వాత ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అనేది. కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ రావాలి, అంటే ఇలాంటి జబ్బులు వస్తాయి అనేది. సో దానికి లక్షణాలను చూస్తూ ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లక్షణాలను చూస్తూ ఉండాలి. ఎక్కువ మౌనంగా ఉండటం ఆ వ్యక్తి, అలా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే ఏ కారణం లేకుండా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఏడవటం అలా ఉన్నా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే బేబీ పట్ల తనకి ఎక్కువ టెన్షన్, నేను చూసుకోలేనేమో అని కంగారుగా ఉండటం అలాంటిది ఏదైనా ఉంటే, లేకపోతే తను ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకోవడం లేకపోతే ఏదో డైరీ రాసుకోవడం అట్లాంటిది ఎక్కువ చేస్తూ ఉంది ఈ డెలివరీ తర్వాత, అంటే ఈ లక్షణాలు చూసి మనకు ఏం కనుక్కోవాలి అని అంటే మేబీ తను డిప్రెషన్లోకి వెళ్తుంది అనేది కనుక్కోవాలి మనం.
3: డాక్టర్ గారు చివరగా, గర్భవతిగా ఉన్న మహిళ మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రసవం ముందు కానివ్వండి, ప్రసవం తర్వాత కానివ్వండి, కుటుంబ సభ్యులు లేదా భర్త సహాయ సహకారాలు అనేవి ఎలా ఉండాలండి?
4: సహాయ సహకారాలు అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్గా ఆ వ్యక్తి మీద డిపెండ్ అవుతుందండి. అంటే స్త్రీ తను ధైర్యంగా ఉండటం అనేది నేర్చుకోవాలి, అంటే ఏది జరిగేది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది తనకు ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కువ ఆలోచించడం అలా చేయకుండా తనకి ఏదన్నా డౌట్స్ వస్తే వెంటనే డాక్టర్ని అడగాలి. తర్వాత చుట్టుపక్కలు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటనంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. తనకి నచ్చకపోవచ్చు, కానీ ఆ వే ఆఫ్ లైఫ్, అంటే ఇప్పుడు ఇండియన్ పద్ధతి అని అంటారు, మనమంతా వెస్టర్న్ది ఫాలో అవుతూ వస్తున్నాం, లేదు ఏం పర్వాలేదు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ డాక్టర్ అలా చెప్పారు అని. కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన ఫుడ్స్, కొంత పథ్యం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, అది కూడా ఫాలో అవుతే మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా మనం ఇంకా రీసెర్చ్ చేయలేదు, కానీ ఇదివరకు ఏం తెలుస్తుంది అని అంటే పాత వాళ్ళు చెప్పిందంతా చాలా వరకు నిజం అనేది, అట్లాంటి ఫుడ్ తింటేనే మంచిది అనేది ఇప్పుడు రీసెర్చ్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆ పథ్యం కూడా మేబీ ఫ్యూచర్లో ఆ రీసెర్చ్ వలన తెలిసి వస్తుందేమో మనకి ఆ పథ్యం మంచిది అని. సో అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పథ్యం కూడా ఫాలో అవుతూ దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్తీగా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా తన డెలివరీ నార్మల్గా ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తనని బాగా సపోర్ట్ చేయాలి, అంటే తను ఏదైనా చెప్తూ ఉంటే తనకి ఏదైనా కావాలి అని అడిగినా చిన్న విషయాలు అది ఉంటే ఈజీగా తన్ని మాట వినాలి, అంతేకాని అక్కడ మొండి పట్టుబడి లేదు ఇలా ఉండకూడదు అని అలా చెప్పడం వలన ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. తను ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అంతే, ఒకవేళ తను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది పంపిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే తను అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉండగలుగుతుంది. సో అలాంటి పరిస్థితి కూడా ఉంటే చాలా బాగుంటుంది.
3: కొత్తగా తల్లైన వాళ్లలో కనిపించే మానసిక సమస్యలు మరి దానికి గల కారణాలు చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలండి, నమస్కారం.
4: నమస్కారం అండి, థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: ఈనాటి విశేషాల్లో ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అంటే ఏమిటి, సమాజం దీనిపై ఎందుకు దృష్టి సారించాలి అని తెలుసుకుందాం. వైద్య పరిభాషలో ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అంటే ప్రసవ సమయంలో తలెత్తే ఒక తీవ్రమైన శారీరక రుగ్మత. గర్భవతిగా ఉన్న స్త్రీకి తగిన సమయంలో వైద్య సహాయం అందకపోయినా, ప్రసవ వేదన చాలా గంటలు లేదా రోజుల తరబడి సాగినప్పుడు ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నవజాత శిశువు తల తల్లి అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ ఆగిపోయి కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల మూత్రాశయానికి లేదా మలద్వారానికి మరియు జననేంద్రియానికి మధ్య ఒక అసాధారణ రంధ్రం ఏర్పడుతుంది. దీని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన మహిళలు తమ నియంత్రణ లేకుండానే నిరంతరం మూత్రాన్ని లేదా మలాన్ని విసర్జిస్తూ ఉంటారు. శారీరక వేదనతో పాటు నిరంతర దుర్వాసన కారణంగా వీరు సమాజంలోనూ చివరికి తమ కుటుంబాల్లోనూ సరిగా కలవలేరు. తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదికల ప్రకారం ఈ వ్యాధి పూర్తిగా నివారించదగినది మరియు కేవలం ఒక చిన్న శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేయదగినది. 2026 మే 23న అంతర్జాతీయ సమాజం ఫిస్టులారహిత ప్రపంచం కోసం మళ్లీ ఒకసారి సంకల్పం పూనుతోంది. అవగాహన లోపం, పేదరికం, వైద్య సదుపాయాల కొరత కారణంగా ఏ మహిళ కూడా ఇలాంటి నరకయాత్రను అనుభవించకూడదు. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహిద్దాం, మహిళల ఆరోగ్య హక్కులను కాపాడుకుందాం.
0: ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా గురించి విశేషాలు విన్నారు. చివరిగా ఒక లలిత గీతం.

చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా పాడారు కొత్త జంట చిత్రానికి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 MHz పై టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలను. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్మడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: టీన్ టైమ్ కార్యక్రమంలో వింటున్న పాటను సోను నిగమ్, అల్కా యాగ్నిక్ పాడారు ఆ చిత్రానికి.

కార్యక్రమంలో చివరిగా శంకర్ మహాదేవన్ పాడిన పాటను వింటున్నారు, ఆర్ యా పార్ చిత్రానికి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు యువలయ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను చిన్మయ శ్రీపాద పాడారు ముత్తు చిత్రానికి.

వింటున్న పాటను జూనియర్ ఎన్టీఆర్ పాడారు నాన్నకు ప్రేమతో చిత్రానికి. Follow you, I wanna follow you.

మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 4 గంటల 30 నిమిషాలు హిందీ పాఠం వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.

0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: నమస్తే. ఆవు ఊర్మిళ బైఠో. ఆజ్ మై తుమ్హే వ్యాకరణ పఢౌంగా. क्या तुमने कभी विशेषण शब्द सुना?
1: हाँ अध्यापक जी, अंग्रेजी में इसे एडजेक्टिव कहते हैं ना?
2: ठीक कहा तुमने. अब मैं कुछ वाक्य बताता हूँ, उनमें विशेषण शब्दों को पहचानो. काला घोड़ा घास चर रहा है.
1: इस वाक्य में काला विशेषण शब्द है.
2: और एक वाक्य, गीता सुंदर लड़की है, मोटा बच्चा मक्खन खा रहा है.
1: इन वाक्यों में सुंदर और मोटा विशेषण शब्द है अध्यापक जी.
2: सही कहा. लड़का लंगड़ा है, गंदे आदमी से सभी दूर भागते हैं. इन वाक्यों में लंगड़ा गंदे विशेषण शब्द हैं. इन वाक्यों में काला शब्द घोड़े के रंग का सूचक है, सुंदर शब्द लड़की के रूप को सूचना देता है, मोटा बच्चे की, लंगड़ा लड़के की, और गंदे शब्द आदमी की विशेषता बता रहा है. अर्थात विशेषता बताने वाले शब्द को विशेषण कहा जाता है.
1: अंटे विशिष्टतని తెలియజెప్పే పదాన్ని విశేషణ్ అంటారు కదా మాస్టారు?
2: సరిగా చెప్పావు. విశేషణ్ కి నిర్వచనం చెప్తాను, రాసుకో. నిర్వచనాన్ని హిందీలో పరిభాష అంటారు. संज्ञा अथवा सर्वनाम के,
1: संज्ञा अथवा सर्वनाम के,
2: गुण दोष,
1: गुण दोष,
2: संख्या,
1: संख्या,
2: परिमाण संबंधी,
1: परिमाण संबंधी,
2: विशेषता प्रकट करने वाले,
1: विशेषता प्रकट करने वाले
2: शब्दों को,
1: शब्दों को
2: विशेषण कहा जाता है.
1: విశేషణ్ కహా జాతా హై.
2: సంజ్ఞ అంటే నామవాచకం, సర్వనామ్ అంటే సర్వనామం అని అర్థం. నామవాచకము లేక సర్వనామము యొక్క గుణ దోష సంబంధమైన, సంఖ్యాపరమైన లేక పరిమాణ సంబంధమైన విశిష్టతను వ్యక్తపరిచే పదాన్ని విశేషణ్ అంటారు. జిస్ సంజ్ఞా యా సర్వనామ్ కి విశేషత బతాయి జాయే ఉసే విశేష్య కేతే హై.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాల్లో గోడ, లడకి, బచ్చ, లడక, ఆద్మీ మొదలైన పదాలు విశేష అని పిలువబడతాయన్నమాట, అంతేనా మాస్టారు?
2: సరిగా చెప్పావమ్మా. ఇంకొక విషయం, విశేషణ శబ్దం కా ప్రయోగ్ విశేషకే పూర్వ్ ఆర్ విశేషకే బాద్ దోనో రూపమే హో సక్తా హై. విశేషణం విశేష్య పదానికి ముందుగాని తర్వాత గాని ప్రయోగింపబడవచ్చు. ఉదాహరణకి, ఏక్ మీటర్ కపడా లావో. ఈ వాక్యంలో విశేషణ్ విశేష్యకి ముందు వచ్చింది, అంటే ఏక్ మీటర్ అనేది విశేషణ్ అనమాట. ఆమ్ మీఠా హై. ఈ వాక్యంలో విశేషణ్ అంటే ఆమ్ అనే సంజ్ఞా శబ్దానికి మీఠా అనేది విశేషణ్ అనమాట. అది సంజ్ఞా శబ్దానికి వెనక వచ్చింది, తర్వాత వచ్చింది అనమాట. విశేషణ్కి कितने भेद या प्रकार हैं क्या तुम बता सकती हो उर्मिला?
1: जी नहीं अध्यापक जी, आप बताइए.
2: अच्छा, ध्यान से सुनो. विशेषण के चार भेद हैं. एक, गुणवाचक विशेषण को क्वालिटेटिव एडजेक्टिव कहते हैं. संख्यावाचक विशेषण को न्यूमरल एडजेक्टिव. परिमाणवाचक विशेषण को क्वांटिटेटिव एडजेक्टिव. और సార్వనామిక్ విశేషణ్ కో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కేతే హై. మొదట గుణవాచక్ విశేషణ్ కి నిర్వచనం చెప్తాను, రాసుకో. జిస్ శబ్ద సే,
1: జిస్ శబ్ద సే,
2: సంజ్ఞ అథవా సర్వనామ్ కే,
1: సంజ్ఞ అథవా సర్వనామ్ కే,
2: గుణ దోష,
1: గుణ దోష,
2: అర్థాత్,
1: అర్థాత్,
2: రంగరూప్,
1: రంగరూప్,
2: స్వాద్,
1: స్వాద్,
2: సమయ,
1: समय,
2: स्थान,
1: स्थान,
2: दशा,
1: दशा,
2: अवस्था,
1: अवस्था,
2: गंध आदि का बोध हो,
1: గంధ ఆది కా బోధ హో
2: ఉసే గుణవాచక్ విశేషణ్ కహతే హై.
1: గుణవాచక్ విశేషణ్ కహతే హై.
2: గుణదోష సంబంధి కుచ్ విశేషణ్ శబ్ద బతావో.
1: అచ్చా, బురా, బహదూర్, బహాదూర్, డర్పోక్, శిష్ట్, అశిష్ట్, సత్యవాది, జూటా, ఉదార్, కంజూస్, దాని, లోబి, ఈమాందార్, బేఈమాన్.
2: అచ్చా, అబ్ మై కుచ్ ఔర్ గుణవాచక్ విశేషణ్ శబ్దోం కో బతాతా హూం, ధ్యాన్ సే సునో. నీలా, లాల్, కాలా, పీలా, హరా, సఫేద్ ఆది రంగ్ కీ సూచనా దేనే వాలే శబ్ద గుణవాచక్ విశేషణ్ హై. ప్రాతకాలీన్, సంధ్యాకాలీన్, దుపహర్ ఆది సమయ కో సూచిత్ కర్నే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. దేశీ, విదేశీ, బాహరీ, భీతరీ, గ్రామీణ్, భారతీయ, రూసీ, పంజాబీ, బనారసీ ఆది స్థాన్ సంబంధీ శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. ఛోటా, బడా, ఊంచా, లంబా, టేఢా మేడా, గోల్, నుకీలా, చౌడా ఆది రూప్ యా ఆకార్ కో బతానే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. యువా, బూఢా, తరుణ్ ఆది ఉమ్ర యా అవస్థా కో సూచిత్ కర్నే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. పూర్వీ, పశ్చిమీ, దక్షిణీ, ఉత్తరీ, పూర్వోత్తరీ ఆది దిశావం కో సూచిత్ కర్నే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. సుగంధిత్, ఖుష్బుదార్, దుర్గంధపూర్ణ జైసే గంధ కో సూచనా దేనే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. కడవా, మీఠా, ఖట్టా ఆది స్వాద్ కో బతానే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. ఇన్ విశేషణ్ శబ్దోం సే తుమ్ దో తీన్ వాక్య బనాకర్ సునావో.
1: ముజే మీఠా అనార్ దో, సఫేద్ గోడా దౌడ్ రహా హై, విదేశీ వస్తువం కా ప్రయోగ్ మత్ కరో.
2: అబ్ సంఖ్యావాచక్ విశేషణ్ కి పరిభాష బతాతా హూం, లిఖ్ లో. జిస్ శబ్ద సే సంజ్ఞా అథవా సర్వనామ్ కి,
1: సంజ్ఞా అథవా సర్వనామ్ కి
2: సంఖ్యా కా బోధ్ హో,
1: సంఖ్యా కా బోధ్ హో
2: ఉసే సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై.
1: సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై.
2: ఉదాహరణ్, కక్షా మే 10 లడ్కే బైఠే హై, 5 రూపే దీజియే, హమ్నే కయీ పుస్తకే పఢీ, ముజే కుచ్ మోతీ దో. ఇన్ వాక్యం మే క్రమశః 10, 5, కయీ, కుచ్ ఆది శబ్ద లడ్కే, రూపయే, పుస్తకే, మోతీ ఆది సంజ్ఞా శబ్దోం కి సంఖ్యా బతాతే హై. అతః ఐసే శబ్దోం కో సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై. సంఖ్యావాచక్ విశేషణ్ ఉపయోగించి ఏవైనా రెండు వాక్యాలు చెప్పమ్మా.
1: హమే రోజ్ 4 కిలోమీటర్ చల్నా పడతా హై, సర్కస్ మే 8 హాతీ హై.
2: సంఖ్యావాచక్ విశేషణ్ కే దో భేద్ హై. ఏక్ నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ ఔర్ దో అనిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్. అంటే ఈ నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ అంటే ఏంటంటే, జిస్ విశేషణ్ శబ్ద సే నిశ్చిత సంఖ్యా కా బోధ్ హోతా హై ఉసే నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై. అంటే ఏ విశేషణ పదం వల్ల అయితే సంఖ్య ఇదిమిద్దంగా ఖచ్చితంగా ఇంత అని తెలియజేయబడుతుందో దాన్ని నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ అంటారు. ఉదాహరణ్, 18 పురాణ్, 4 వేద్, 11 పాఠ్, 5 దిన్, 3 పెహర్, 4 మాల్, 3 సన్యాసి, హర్ ఏక్ ఆద్మీ, ప్రత్యేక్ సిపాహీ, హర్ రవివార్, వీటన్నింటిలో సంఖ్య ఇదిమిద్దంగా ఖచ్చితంగా ఇంత అని తెలియజెప్పబడింది. ఇలాంటి వాటిని నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ అంటారు. ఇక రెండవది, జిస్ విశేషణ్ శబ్దస్తే నిశ్చిత సంఖ్యా కా బోధ్ నా హో ఉసే అనిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ కేతే హై. ఉదాహరణ చూడు, కుచ్ ఫల్, ఆ కుచ్ అనేవి ఎన్నో ఖచ్చితంగా తెలియదు. థోడే దిన్, కొన్ని రోజులు, కొద్ది రోజులు. కయీ వస్తుయే, అన్గినత రత్న్, ఇలాంటివన్నీ దీంట్లో కుచ్ థోడే కయీ అన్గినత్ అనే దాంట్లో సంఖ్య ఇది విధంగా తెలియదు కాబట్టి అనిశ్చిత్ సంఖ్యావాచక్ విశేషణ అంటారు. అబ్ మే పరిమాణవాచక్ విశేషణ కి పరిభాష బతాకర్ ఉసే సమ్జాతా హూ. జిస్ విశేషణ శబ్ద సే కిసీ వస్తుకి మాత్రా అథవా నాప్తోల్ కా బోధ హో ఉసే పరిమాణవాచక్ విశేషణ కేతే హై. ఉదాహరణ సునో, థోడా నమకీన్ తో దో, సరోవర్ మే బహుత్ పానీ హై, ఆధా కిలో దూధ్ ల్యావో, ఇతనీ సీ చీనీ సే కామ్ నహీ చలేగా. ఇన్ వాక్యోం మే క్రమశః థోడా, బహుత్, ఆధా కిలో, ఇతనీ సీ ఆది శబ్ద ఉన్ వస్తువం కా నాప్ తోల్ అథవా మాప్ బతలా రహీ హై, జిన్కి గణన నహీ కీ జా సక్తి. ఇన్ శబ్దో నే క్రమశః నమకీన్, పానీ, దూధ్ ఆర్ చీనీ సంజ్ఞా శబ్దోం కి మాత్రా నాప్ తోల్ బతాయి హై.
1: పరిమాణవాచక్ విశేషణకి కూడా ఏమైనా భేదాలు ఉన్నాయా మాస్టారు?
2: ఉన్నాయమ్మా, ఇస్కే దో భేద్ హై. నిశ్చిత పరిమాణవాచక్ విశేషణ్ ఆర్ అనిశ్చిత పరిమాణవాచక్ విశేషణ్. జిన్ శబ్దోం సే వస్తుకి నిశ్చిత మాత్రా కా జ్ఞాన్ హో ఉసే నిశ్చిత పరిమాణవాచక్ విశేషణ్ కేతే హై. జైసే పాంచ్ లీటర్ దూధ్, దో మీటర్ కపడా, దస్ కిలో ఆటా, ఏక్ కిలో బాదాం ఆది. ఇక అనిశ్చిత పరిమాణవాచక్ విశేషణ్ అంటే జిన్ శబ్దోం సే వస్తుకి అనిశ్చిత్ మాత్రా కా జ్ఞాన్ హో ఉసే అనిశ్చిత్ పరిమాణవాచక్ విశేషణ్ కేతే హై. జైసే థోడా దూధ్, కుచ్ షహద్, బహుత్ ఘీ, దీంట్లో పరిమాణం ఎంతో ఖచ్చితంగా తెలియదు. ఇక చివరిగా సార్వనామిక్ విశేషణ్ గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాల్ని జాగ్రత్తగా గమనించు. యహ బచ్చీ సుందర్ హై, యహ మేరీ కలం హై, యహ మెహల్ బోస్ బడా హై. ఒక వ్యక్తి కహా గయా, జో ఆద్మీ సచ్ నహీ బోల్తా ఉస్కా ఆదర్ కౌన్ కర్తా హై. ఇన్ వాక్యో మే యహ మేరీ, యహ వహ, జో ఆది శబ్ద సర్వనామ హై, పరంతు ఇన్కా ప్రయోగ సంజ్ఞా శబ్దోం కే సాథ్ విశేషణ్ కే రూప్ మే హువా హై. అత యే సార్వనామిక్ విశేషణ్ కెహలాతే హై. జిన్ సర్వనామ కో కా ప్రయోగ సంజ్ఞా కే సాథ్ ఉస్కే విశేషణ్ కీ భాంతి హోతా హై ఉన్హే సార్వనామిక్ విశేషణ్ కేతే హై. సర్వనామ కే బాద్ యది కోయి సంజ్ఞా ప్రయుక్త్ హోతీ హై తో వహా సర్వనామ శబ్ద సార్వనామిక్ విశేషణ్ బన్ జాతా హై. ఉదాహరణ కే లియే యహ నదీ, వహ పహాడ్, కౌన్ ఆద్మీ, కోయి జగహ, జో ఫల్ ఆది. అచ్చా ఉర్మిల, ఆజ్ కా పాఠ్ సమాప్త్ హువా, అబ్ హమ్ చలేంగి.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: మీరు ఇంతవరకు విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జీ ఉర్మిళ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ మరియు బృందం వారిచే జానపద గీతాలు వింటారు.
1: బావిలో బచ్చాల కూర అంజయ్యా, నేల బారే నెల్లి కూర, వాలు కొమ్మల సింత సిగురు అంజయ్యా, వండి పెడతా వైపు తిరుగు
2: తిరుగుతా తిరుగుతా.
1: బావిలో

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల. ఎవరమ్మా నీవెవరమ్మా? అరే ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు? ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎర్ర చీర కట్టుకొని

మీరు ఇంతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ మరియు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ధర్మతేజ చిత్రానికి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు విద్యాసాగర్ సంగీతం.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

వింటున్న పాటను విజయ్ జయస్దాస్, సుచిత్ర పాడారు. దుబాయ్ సీను చిత్రానికి రామజోగయ్య శాస్త్రి రచనకు, మణిశర్మ సంగీతం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

వింటున్న పాటను ఎస్ జానకి పాడారు మంచి మనసులు చిత్రానికి. ఆత్రేయ గీతం ఇది, ఇళయరాజా సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. తరువాత వినబోతున్న పాటను రాజేష్, ఉషా పాడారు. ఈశ్వర్ చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 5:30. యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: విజయవాడ కేంద్రం

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ తాబేలు దినోత్సవం గురించి తెలుసుకుందాం. మనందరం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో తాబేలు కుందేలు కథ వినే ఉంటాం. వేగంగా పరుగెత్తే కుందేలు తనపై అతిగా నమ్మకం పెట్టుకొని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అయితే నిదానంగా పట్టుదలతో ముందుకు సాగిన తాబేలు చివరికి గెలుస్తుంది. ఆ కథ వినటానికి చిన్న కథే కావచ్చు, ఆ చిన్న కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిదానమైనా సరే పట్టుదలతో సహనంతో ఉంటే దేంట్లోనైనా విజయం సాధించవచ్చని తాబేలు మనకు నేర్పించింది. అలాంటివి కేవలం మనం వినే కథలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన జీవరాశులను అందించింది, వాటిలో తాబేలు కూడా ఒకటి. కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న ఈ జీవి ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు చెరువులు, కాలువలు, నదుల దగ్గర తాబేళ్లు ఎక్కువ శాతం కనిపించేవి. కానీ నేటి కాలంలో గమనిస్తే తాబేళ్ల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఎక్కువగా నీటి కాలుష్యం, అడవులను నరకడం కారణంగా వాటి సహజ నివాసాలు క్రమంగా మాయమవుతున్నాయి. అలాగే సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల సముద్రంలో బ్రతికే తాబేళ్లు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తాబేళ్లు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో తాబేళ్ల సంఖ్య పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఇటీవలి కాలంలో పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే వాటి సంరక్షణపై మనందరికీ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. మరి ఈ ప్రపంచ తాబేళ్లు దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారన్న విషయం కూడా తెలుసుకుందాం. తాబేళ్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రతి సంవత్సరం మే 23వ తేదీన ప్రపంచ తాబేళ్లు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో అమెరికాలోని అమెరికన్ టాటాయిస్ రెస్క్యూ అనే సంస్థ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్లు అంతరించిపోతున్నాయని గుర్తించిన ఈ సంస్థ వాటి సంరక్షణపై ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మరి అప్పటి నుండి ఈ సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేటి కాలంలో ప్రజలు, ముఖ్యంగా యువత, ప్రకృతి సంరక్షణ గురించి తెలుసుకోవాలి. తాబేళ్లను కాపాడటమంటే ప్రకృతిని కాపాడటమే అని యువత గ్రహించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెరువులు, సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిల్లో యువత ముందంజలో ఉండాలి. యువతకు ఎక్కడైనా గాయపడిన తాబేలు కనిపిస్తే వెనువెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలి. అలాగే ఈ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ముఖ్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సదరు విద్యార్థులకు ప్రకృతి సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. అలాగే తాబేలు గుడ్లను రక్షించేందుకు ప్రత్యేకమైన సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి తాబేలు చిన్నజీవి అయినప్పటికీ ప్రకృతి సమతుల్యతలో దాని పాత్ర ఎంతో గొప్పది. ఈ ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా మనందరం కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం, తాబేలను సంరక్షిద్దాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు ప్రియమైన నీకు చిత్రానికి సిరివెనెల సాహిత్యంతో ఎస్పి బాలు పాడిన పాట మీకోసం వింటూ ఆనందించండి.

మనసును మైమరిపించే ఒక మంచి పాట వినేశారు కదా. ఇక ఆలస్యం చేయకుండా ఇంకొక అంశంలోకి వెళ్ళిపోదాం. ఇంతటి అందమైన ప్రపంచాన్ని చూడటానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన వరం మన కళ్ళు. మనం తల్లిదండ్రుల ప్రేమ చూడాలన్నా, ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించాలన్నా, లేదా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలన్నా మన కంటిచూపు అనేది ఎంతో ముఖ్యం. కానీ నేటి ఆధునిక కాలంలో గమనిస్తే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కంటి సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కంటి సమస్య చిన్నపిల్లల్లో, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ కంటి సమస్య పేరే మయోపియా. మయోపియాను తెలుగులో హ్రస్వదృష్టి లేదా సమీప దృష్టి లోపమని పిలుస్తారు. ఈ కంటి సమస్య ఉన్నవాళ్ళకి దగ్గరలో ఉండే వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి, కానీ దూరంలో ఉండే వస్తువులు, మనుషులు మాత్రం మసకబారినట్టుగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ కంటి సమస్య చాలా అరుదుగా కనిపించేది, కానీ ఇప్పుడైతే చిన్న వయసులోనే పిల్లలకు కళ్లద్దాలు ధరించే పరిస్థితి వచ్చేసింది. అందుకేనండి ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా మయోపియా అవగాహన వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే మాసంలో ఈ మయోపియా అవగాహన వారాన్ని జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం కూడా మే 18వ తారీఖు నుండి మే 24వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మయోపియా సమస్యపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ వారోత్సవాన్ని సరిగ్గా 2018లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రియన్ హోల్డెన్ విజన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. ఇటు చిన్నపిల్లల్లో, అటు యువతలో పెరుగుతున్న కంటి సమస్యలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తదుపరి కాలంలో పలు ఆరోగ్య సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వాలు ఇవన్నీ సంయుక్తంగా కలిసి ఈ వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. నేడు మన భారతదేశంలో కూడా ఈ మయోపియా అవగాహన వారోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నేటి ఆధునిక కాలంలో గమనిస్తే మరి ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే యువతలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి కాలంలో చిన్నపిల్లలు కూడా వయసుతో సంబంధం లేకుండా గంటల తరబడి మొబైల్ ఫోన్లు చూస్తున్నారు. అలాగే రాత్రిపూట కూడా ఫోన్ అధికంగా వాడటం వల్ల కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అందుకేనండి యువత యుక్త వయసు నుండే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మయోపియా నుండి మనల్ని మనమే రక్షించుకోవాలంటే కొన్ని ఆరోగ్య నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి. రోజుకు కనీసం 2 గంటల సేపైనా సరే బయట ప్రకృతి వెలుతురులో గడపాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్, టీవీ వాడకాన్ని పరిమితం చేయాలి. సంవత్సరానికి ఒక్కసారైనా వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కంటి నరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం కూడా చాలా అవసరం. అందులో ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్, గుడ్లు, పాలు, చేపలు, మరి ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మయోపియా అవగాహన వారోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా విద్యార్థులకు, వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు కూడా ఇస్తారు. చివరిగా ప్రజలు ఒక్క విషయాన్ని గమనించాలి. మన ఇంట్లో ఏదైనా వస్తువు పోతే తిరిగి ఆ వస్తువుని డబ్బుతో సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన విలువైన నేత్రాలు కనిపించకపోతే ఆ నేత్రాలను ఎక్కడా సంపాదించలేం. అందుకనే మన విలువైన కళ్ళను సేఫ్టీగా చూసుకుందాం. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు లాహిరి లాహిరి లాహిరిలో చిత్రానికి సిరివెనల సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతంతో ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రానికి రామజోగ శాస్త్రి సాహిత్యంతో, లియోన్ జేమ్స్ సంగీతంతో శ్రీనిషా శరత్ ఆలపించిన మంచి పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవికాలం అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది. పల్లెటూరి మట్టి వాసనలు, మామిడి తోటల్లో పరుగులు, చెట్టు నీడలో ఉయ్యాలలు, మధ్యాహ్నం వేళ అమ్మమ్మ చేతితో గోరుముద్దలు, రాత్రివేళ మేడ మీద చల్లని గాలిలో తాత చెప్పే కథలు, అబ్బబ్బో వేసవి సెలవులంటేనే చిన్ననాటి మధురమైన జ్ఞాపకాల పండుగ. కాలక్రమేణా ప్రకృతి కూడా మారిపోయింది. ఎక్కడ చూసినా మండే ఎండలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ వేసవికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో రోజుకు కనీసం 5 నుండి 6 లీటర్ల వరకు నీరు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వేసవికాలంలో ఎక్కువగా చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో తేమ తగ్గి శరీరం బలహీనపడడం లేదా నీరసించిపోవడం జరుగుతుంది. అందువల్ల నీరును తరచూ త్రాగాలి. అలాగే నీళ్లతో పాటు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్లూకోజ్ వాటర్ వంటి సహజ పానీయాలు తీసుకుంటే ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఈ వేసవికాలంలో వృద్ధులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అంత ఇమ్యూనిటీ శక్తి ఉండదు. అలాగే వేసవికాలంలో ఆహార విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మసాలా, వేయించిన పదార్థాలు తగ్గించి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఈ వేసవికాలంలో పాలు త్రాగి పసికందుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల గొంతు తడి ఆరిపోకుండా, అంటే అక్కిలు ఎండిపోకుండా తల్లి తరచూ పాలు పట్టిస్తూ ఉండాలి. వేసవికాలం అనేది మన జీవితంలో ఒక సహజమైన ఋతువు. మండే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఈ కాలాన్ని గడపవచ్చు. కాబట్టి ఈ వేసవికాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. కార్యక్రమంలో మీ అందరి కోసం చివరి పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రానికి వేటూరి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతంతో ఎస్పి బాలు చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు: ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల

0: పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజుగార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజుగార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
0: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25 ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. 2వ వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, 3వ వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్ యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో

0: ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
1: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
0: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలలో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్య నవనియుక్తిపత్రాణి ప్రదత్తాని. బీహార్ ప్రశాసనేన ఘోషితం యత్ ఆగామిషు 5 వర్షేషు రాజ్యే 1,00,000 శిక్షకాణాం నియుక్తిః భవిష్యతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద్ ఇత్తనేన్ ద్వాదశీ కక్షాయాః వార్షిక పరీక్షాయాః ఉత్తరపుస్తికానాం ప్రతిలిపిం ప్రాప్తుం ఆవేదనస్య అంతిమా తిథి 1దివస పర్యంతం వర్ధిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా అమెరికా దేశస్య విదేశమంత్రి మార్కో రూబియో చో భారత అమెరికా వ్యాపక వైశ్విక రణనీతిక సంధిం సుధృఢయితుం చర్చాం కృతవంతౌ. విశ్వ స్వాస్థ్య సంఘటనేన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశే ఎబోలా సంక్రమణస్య బుంది బుగ్గ్యు ప్రభేదస్య సార్వజనిక స్వాస్థ్య సంఘటం రాష్ట్రీయస్తరే ఉచ్చతః అతీవ ఉచ్చస్తరే వర్ధితం. అపి చ IPL 20 ప్రతి 20 క్రికెట్ క్రీడా స్పర్ధాయాం అద్య లక్నౌ సూపర్ జాయింట్స్ పంజాబ్ కింగ్స్ దళయో మధ్య లక్నౌ నగరే స్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్య నియుక్తిపత్రాణి ప్రదత్తాని. ఏతత్ ఆజీవికా మేళకం సంపూర్ణే దేశే 47 విభిన్న స్థానేషు ఆయోజితః ఆసీత్. సంపూర్ణ దేశాత్ చైనితః ఏతే నూతన కర్మచారిణః రైల్ మంత్రాలయే, గృహమంత్రాలయే, స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయే, ఉచ్చశిక్షా విభాగే చ ఇత్యాదిషు విభిన్న మంత్రాలయేషు విభాగేషు చ స్వసేవాః ప్రదాస్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ప్రశాసనిక నియుక్తయః నాగరికాణాం జీవనం శ్రేష్టతరం సులభతరం చ కర్తుం మహత్వపూర్ణం సాధనం అస్తి. ప్రధానమంత్రి అవదత్ యత్ రాష్ట్రేణ స్వీయ కర్మయోగీషు విశ్వాసః ప్రదర్శితః అస్తి. అధునా తేషాం దాయిత్వం అస్తి యత్ తే స్వీయయా నిష్ఠ

0: సదాచారేణ దైనిక కార్యేణ చ తస్య విశ్వాసస్య మానం రక్షేయుః.
1: కర్మయోగి ప్రారంభ జసే మాడ్యూల్ సే ఆప్కో అప్నీ జిమ్మేదారియా సమజ్నే మే బహుత్ సహూలియత్ హోగీ. మేరా ఆప్సే ఆగ్రహ హై ఇస్కా జ్యాదా సే జ్యాదా లాభ ఉఠాయే. ఆజ్ భారత్ కా యువా దునియా కే హర్ క్షేత్ర మే అప్నీ పహచాన్ బనా రహా హై. యహీ స్పిరిట్ యహీ ఊర్జా పబ్లిక్ సర్వీస్ మే భీ దిఖాయి దేనీ చాహియే. వికసిత్ భారత్ ఐసే హీ యువాఓ కే ప్రయాస సే బనేగా జో అప్నే కామ్ కో దేశ్ సేవా కా మాధ్యమ్ మాన్తే హై.
0: శ్రీ మోదీ అవదత్ యత్ సంపూర్ణ విశ్వ భారతస్య వికాస యాత్రాయాం సమ్మిళితుం భవితుం ఉత్సుక అస్తి. ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ ప్రత్యేక భారతీయ వికసిత భారతస్య నిర్మాణాయ సంకల్పేన సహ కార్యం కరోతి. అస్య లక్ష్యస్య ప్రాప్తే రాష్ట్రం బహుసు క్షేత్రేషు నివేశం కరోతి. ప్రధానమంత్రి యూనాం కృతే నూతన వృత్త్యావసరాణాం సృజనం క్రియమాణం ఇతి విశేషరూపేణ అవదత్.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: శ్రీ మోదీ అగ్రే ఉక్తవాన్ యత్ ప్రత్యేక భారతీయ సప్తచత్వారింశదధికద్విసహస్రతమపర్యంతం భారతం వికసిత భారతం కర్తుం దృఢసంకల్పేన కార్యం కరోతి.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: ప్రధానమంత్రి నవనియుక్తాన్ ప్రధాధికారిణ ఐజీఓటీతి కర్మయోగీ మంచస్య సమ్యక్ లాభం గ్రహీతుం ప్రోత్సాహితవాన్. స ఉక్తవాన్ యత్ ఏతేన తే స్వకర్తవ్యాన్ని సరళతయా అవగంతుం సమర్థా భవిష్యంతి. శ్రీ మోదీ విశ్వాస ప్రకటితవాన్ యత్ ఏతే నవనియుక్త పదాధికారిణ రాష్ట్రస్య ప్రగతౌ యోగదానం దాస్యంతి తథా చ తేషాం కార్యాణి నిర్ణయాశ్చ వికసిత భారతస్య దృష్టికోణం సాకారయితుం మహత్వపూర్ణాం భూమికాం నిర్వహిష్యంతి. రాజస్థానస్య జయపూర్ జోధపూర్ అజమేర్ బీకానేర్ చేత్యాదిషు నగరేషు ఆజీవికా మేళకం ఆయోజితం యత్ర ఏకాదశశతాధికేభ్య యువకేభ్య నియుక్తిపత్రాణి వితరితాని. రైల్మంత్రి అశ్విని వైష్ణవ రాజ్యస్తరీయ ఆజీవికా మేళకే సహభాగిత్వం కృతవాన్. జయపూరే ఆయోజితే కార్యక్రమే శ్రీవైష్ణవ సభాం సంబోధయన్ అవదత్ యత్ రైల్ విభాగే 60,000+ నియుక్తి ప్రక్రియా ప్రచలతి యస్మిన్ 4 కోట్యధికా అభ్యర్థినః సహభాగం కుర్వంతి. పంజాబ్ రాజ్యస్య అద్య కపూర్తలా పటియాలా చేత్యతయోః ద్వయోః స్థలేషు ఊనవిశతితమం ఆజీవికా మేళకం ఆయోజితం యత్ర 81,209 లాభార్థిభ్యః నియుక్తిపత్రాణి వితరితాని. కపూర్తలా స్థితే ఆర్సీఎఫ్ సంస్థానే కేంద్రీయ పెట్రోలియం ప్రాకృతిక వాత్యంధన మంత్రి హర్దీప్ పురి కార్యక్రమస్య అధ్యక్షతాం కురువన్ ఉక్తవాన్ యత్ ఆజీవికా మేళకం ఏకం సుదృఢం రాష్ట్రీయ సంస్థాన రూపేణ పరివర్తనం అస్తి యత్ పారదర్శితాం తథా యోగ్యతా ఆధారితాం సమయబద్ధతాం నియుక్తిం సునిశ్చితం కరోతి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూర్భాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. బీహార్ రాజ్యస్య ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి అద్య ఉద్ఘోషితవాన్ యత్ ఆగామిషు పంచవర్షేషు రాజ్యే ఏకలక్ష శిక్షకాణాం నియుక్తిః భవిష్యతి. శిక్షా విభాగస్య ఉచ్చస్తరీయ సమీక్షోపవేశనే ముఖ్యమంత్రిణా అధికారిణః నిర్దిష్టః యత్ ప్రతివర్షం న్యూనాతిన్యూనం 20,000 శిక్షకాణాం నియుక్తిః సునిశ్చితా భవేత్. సా అవదత్ యత్ నియుక్తిప్రక్రియాం సుగమాం కర్తుం శిక్షక నియుక్తే అధిసూచనా ఇదానీం ప్రతివర్షం జులై మాసే ఏవ ప్రసారయిష్యతే. అవధేయం యత్ శిక్షామంత్రి మిథిలేశ్ తివారీ అవదత్ యత్ ముఖ్యమంత్రిణః అనయా ఘోషణయా శిక్షక నియుక్తి పరీక్షాయాః చతుర్థచరణం ప్రతి అనిశ్చితతాయాః స్థితిః సమాప్తా అభవత్. స సూచితవాన్ యత్ శిక్షా విభాగ శీఘ్రమేవ रिक्तानां शिक्षकपदानां मूल्यांकनं विधाय अग्रे नियुक्त्यर्थं नूतनं याचनापत्रं प्रेषयिष्यति। केन्द्रीय माध्यमिक शिक्षा परिषद CBSE इत्यनेन द्वादशी कक्षायाः वार्षिक परीक्षायाः उत्तरपुस्तिकानां प्रतिलिपिं प्राप्तम् आवेदनस्य अन्तिमा तिथिः एकदिवसपर्यन्तं वर्धिता। पूर्वम् एषा तिथिः अद्य यावत् आसीत्। CBSE इत्यनेन उक्तं यत् गतदिनेभ्यः जालपुटे अभूतपूर्व परिचालनभारस्य तथा अनधिकृत हस्तक्षेपस्य अनेकप्रयत्नानां कारणेन जालपुटस्य कार्ये व्यवधानम् उत्पन्नम्, अतः एषः निर्णयः स्वीकृतः। CBSE इत्यनेन सूचितं यत् छात्राः स्वस्य उत्तरपुस्तिकानां प्रतिलिपिं प्राप्य अङ्कानां सत्यापनस्य अथवा पुनर्मूल्याङ्कनस्य अग्रिमचरणाय आवेदनं कर्तुं द्विदिनात्मकं समयं प्राप्स्यन्ति। सहैव अभ्यर्थिनः विस्तारितसमयसीमायाः सम्यक् उपयोगं कृत्वा प्रक्रियां सम्पूर्णां कुर्वन्तु इति। अमेरिकादेशस्य विदेशमन्त्री मार्को रूबियो अद्य प्रातः चतुर्दिवसात्मके भारतयात्रा प्रसङ्गे कोलकातानगरं सम्प्राप्तवान्। द्विपक्षीय सम्बन्धान् सुदृढीकर्तुं सहैव वाणिज्य रक्षा ऊर्जा सुरक्षा प्रौद्योगिकी हिन्द प्रशान्त व्यूहरचना इत्यादिषु क्षेत्रेषु सहयोगस्य विस्तारार्थम् एषा तस्य प्रथमा भारतयात्रा अत्यन्तं महत्वपूर्णा वर्तते। भारते नियुक्तः अमेरिकी राजदूतः सर्जियो गोरः कोलकाता विमानपत्तने रूबियो महोदयस्य स्वागतं कृतवान्। विमानपत्तनात् आगमानन्तरं सः सद्य एव कोलकातानगरस्थं सेण्ट् टेरेसायाः मिशनरीज़ आफ् चेरिटी इत्यस्य मुख्यकार्यालयं मदर् हौस् तथा बाल आश्रमं च दृष्टवान्। विश्वस्वास्थ्यसङ्घटनेन डेमोक्रेटिक् रिपब्लिक् आफ् काङ्गो देशे इबोला सङ्क्रमणस्य बुन्दिबुग्यो प्रभेदस्य सार्वजनिक स्वास्थ्यसङ्कटं राष्ट्रियस्तरे उच्चतः अतीव उच्चस्तरे वर्धितम्। सङ्घटनस्य महानिदेशकः ट्रेड्रोस् अधानोम् घेब्रेयेसस् अवदत् यत् अस्य सङ्क्रमणस्य सङ्कटं सम्प्रति राष्ट्रियस्तरे अतीवाधिकं, क्षेत्रीयस्तरे अधिकं, वैश्विकस्तरे च न्यूनम् इति मूल्याङ्कितम् अस्ति। सः स्पष्टीकृतवान् यत् अधुना यावत् द्वयशीतिप्रकरणेषु सप्तजनाः मृताः, परन्तु वास्तविकप्रकोपः एतस्मात् बृहत्तरः भवितुं शक्नोति, यतः प्रायः 50-70 70-100 सन्दिग्धमृत्यवः च पञ्जीकृताः सन्ति। IPL 20-20 क्रिकेट् क्रीडास्पर्धायाम् अद्य लखनौ सुपर जायण्ट्स् पञ्जाब् किङ्ग्स् दलयो मध्ये लखनौनगरे स्पर्धा भविष्यति। स्पर्धेयं 7:30 समारप्स्यते इति वार्ताः।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం డాక్టర్ బి అనురాధ గారితో పరిచయం వింటారు.
1: బి అనురాధ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గృహ విజ్ఞాన కళాశాలలో టీచింగ్ అసోసియేట్గా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: మరి ఇప్పుడు మనం ఆహారం అనేది అన్ని వయసులు వాళ్ళము ఒకే రకంగా తీసుకోం కదండి.
2: అవునండి.
1: అంటే పిల్లలకి మనం ఇప్పుడు ఆహారం అలవాటు చేయాలంటే ఒక పద్ధతి అంటూ ఉంటుంది, అది వాళ్ళు సరిగా తిన్నారా లేదా, సరైన పోషక విలువలు అందాయా లేదా, ఇలా చూసుకొని మనం ఫస్ట్ పిల్లలకి అలా గనక ఆహారాన్ని అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు కదండి. మరి ఈరోజు మనం పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం గురించి తెలుసుకుందామండి.
2: తప్పకుండా అండి. పిల్లల్లో పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అండి. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుండి ఆరోగ్యంగా ఉంటే భావితరం వారు దేశ ఉత్పాదకతను పెంచే శక్తి సామర్థ్యాలు కలిగి మంచి పౌరులుగా శారీరక మానసిక ఆరోగ్యంతో దృఢంగా ఉంటారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి సౌభాగ్యమే దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. మరి ఇది సాధించాలి అంటే పిల్లలు ఆరోగ్యంగా జబ్బులు బారిన

0: పడకుండా సరైనటువంటి పోషకాహారం తీసుకోవాలి. సాధారణంగా బడికి వెళ్లే పిల్లల్లో 6 నుండి 12 సంవత్సరములు వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందువలన వాళ్ళ పెరుగుదల దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలకు సరైనటువంటి ఆహారం ఇవ్వడం ఎంతైనా అవసరం. ఈ వయసులో పిల్లలకు చదువుకోవడానికి కానీ, ఆడటానికి కానీ, పరిగెత్తడానికి కానీ, వ్యాయామానికి కానీ మొదలగు వాటికి అధిక శక్తి అవసరమవుతూ ఉంటుంది. అధిక శక్తి అవసరం ఉంటుందండి. అంతేగాక ఈ వయసులో పిల్లలు ఆటల్లో ఎక్కువగా చురుకుగా పాల్గొంటారు. కాబట్టి బడికి వెళ్లే పిల్లలకు అధిక శక్తికి, పెరుగుదలకు ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎక్కువగా. అయితే ప్రతి పిల్లవాడు కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. దీనికంటే ముందుగా పౌష్టికాహారం అంటే ఏంటి?
1: మరి పోషకాహారానికి పౌష్టికాహారానికి తేడా ఉంటుంది కదండి. పౌష్టికాహారం అంటే ఏంటండి?
0: పౌష్టికాహారం అంటే సమతుల ఆహారం అని అంటాం. అంతేకాకుండా పోషకాలు సమృద్ధిగా కలిగినటువంటి ఆహారాన్ని పౌష్టికాహారం అని పిలుస్తారు. దీనిలో పోషకాలు అంటే 2 రకాలుగా ఉంటాయండి, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే ఖనిజ లవణాలు, విటమిన్లు. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, అంటే శక్తినిచ్చేటువంటివి, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి ఉపయోగపడేటువంటివి, ఇనుము, ఆక్సిజన్ సప్లైకి అంటే రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద విటమిన్లను సూక్ష్మ స్థూల పోషకాలు అని పిలుస్తూ ఉంటాం. అయితే పిల్లల యొక్క ఎదుగుదలకు శక్తి ఎంత అవసరమో మాంసకృత్తులు కూడా, శరీరం పెరుగుదలకు కూడా మాంసకృత్తులు అంతే అవసరమవుతూ ఉంటుంది. ఈ మాంసకృత్తులు అనేవి కండరాల ఏర్పాటుకు, కణజాల నిర్మాణాలకు, ఇంకా ఏదైనా మరమ్మతులకు ఉపయోగపడుతూ ఉంటాయి.
1: మాంసకృత్తులు అనేవి వేటవేటలో దొరుకుతుంటాయండి?
0: మాంసకృత్తులు సాధారణంగా మన శరీరంలో 60% ఉంటాయండి. కణజాలు 20% ఉంటాయి, ఎముకల్లో 10% ఉంటాయి చర్మములతో సహా. అయితే ఇవి గుడ్లు, చేపలు, మాంసము, వీటిలో ఎక్కువగా తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వీటిల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకంటే ముందుగా ఈ పోషకాలన్నీ కలిపి అసలు బడి పిల్లలకు కానీ పిల్లలకు కానీ ఏ వయసులో వారికి ఎంతంత రోజుకి అవసరం,
1: ఎంతెంత మోత
0: అవసరం అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. దానికి సాధారణంగా శక్తి కిలో క్యాలరీలతో కొలుస్తామండి. అవి 1700 నుంచి 2000 కిలో క్యాలరీల శక్తి అవసరమవుతుంది. ఎక్కువగా ఎందులో లభిస్తాయి అంటే ఈ శక్తి అనేది పప్పుధాన్యాలు, నూనె, నెయ్యి, చక్కెర మొదలగు వాటిల్లో ఎక్కువగా శక్తి, దుంపలు కూడా శక్తినిచ్చే పదార్థాలండి. రెండవది చూసుకున్నట్లయితే మాంసకృత్తులు. ఇవి 6 నుండి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో 30 నుంచి 40 గ్రాముల వరకు తీసుకోవాలండి. ఇవి ఎక్కువగా మాంసము, చేపలు, గ్రుడ్లు, పప్పులు, పాలు మొదలగున తీసుకోవాలి. క్రొవ్వులు కూడా అండి 20 నుంచి 25% తీసుకోవాల్సి వస్తుందండి. ఇది కూడా గ్రాములు. ఇవి ఎందులో లభిస్తాయి అంటే నూనెలు, వెన్న, నెయ్యి మొదలగు పదార్థాల్లో లభిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఎముకల నిర్మాణానికి, ఎముకలు పటిష్టంగా ఉండటానికి కాల్షియం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆ వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎముకలు నిర్మాణం జరుగుతూ ఉంటుంది.
1: పిల్లలకు పాలు అనేవి తప్పనిసరిగా
0: పట్టించాలండి. అది కూడా రోజుకి వచ్చేసి 400 నుంచి 500 మిల్లీగ్రాముల వరకు పాలు ఇవ్వాల్సి వస్తుంది. పాలతో పాటుగా ఆకుకూరలు ఇవ్వాల్సి వస్తుంది, చిరుధాన్యాలు, తర్వాత పాలు పదార్థాలు, పాలతో చేసినటువంటి పదార్థాలు, జున్ను కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, పెరుగు కానీ, వీటిల్లో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా పిల్లలకి కాల్షియం అందాలి అంటే పాలు తప్పనిసరి అయి ఉంటుందండి. అంతేకాకుండా ఇనుము కూడా అంతే అవసరమవుతుందండి. ఇనుము ఎక్కువగా 12 నుంచి 20 గ్రాములు అవసరమవుతుంది. వీటిలో పప్పుల్లో ఉంటుంది, ఆకుకూరలు ఎక్కువగా ఉంటుందండి. చిరుధాన్యాలైనా కానీ రాగుల్లో ఎక్కువగా ఉంటుంది, కాలేయంలో ఎక్కువగా ఉంటుందండి. దాంతోపాటుగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి విటమిన్ ఏ కానీ, విటమిన్ B1 కానీ, విటమిన్ B2 కానీ, విటమిన్ C కానీ ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇవి సి విటమిన్ తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ విటమిన్ ఉన్నట్లయితే ఆ వయసులో పిల్లలకి, ఇప్పుడు పిల్లలు చాలా ఎక్కువగా స్ట్రైన్

0: అవుతున్నారు, బడికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉంటున్నారు. కాబట్టి కంటి చూపు కూడా చిన్నపిల్లలు మనం చూసినట్లయితే కళ్ళజోడు ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే రేచిక్కటి ఉంటుంది, కొంతమందికి మసక ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వైటమిన్ ఏ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల ఈ యొక్క సైట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. దాన్ని నివారించడానికి ఖచ్చితంగా విటమిన్ ఏ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. అవి ఎక్కువగా క్యారెట్లో ఆకుకూరలో ఎక్కువగా ఉంటుంది, అవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి పిల్లలు. ఈ విధంగా రోజుకు కావాల్సినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి మోతాదుగా మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉంటారు. ఉదాహరణకి కాల్షియం తక్కువైంది అనుకోండి, రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి తక్కువైంది అనుకోండి, స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. దానివల్ల చిగుళ్ళు పగలటం కానీ, నోటి పూత కానీ, పొయ్యడం కానీ, గొంతు వాపు సమస్యలు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. అలాగే ఇనుము తక్కువైంది అనుకోండి, రక్తహీనత వస్తుంది. ప్రోటీన్స్ తక్కువైనాయి అనుకోండి పిల్లల్లో, చిన్నపిల్లలు ఎక్కువగా మనకు చూసేటువంటివి ఏంటంటే క్వాషియర్కర్ అనేది వ్యాధి వస్తుంది. దీనివల్ల బరువు పెరగరు, ఆకలి తక్కువగా ఉంటుంది, శరీరం అంతా కూడా పొలుసులుగా వచ్చేస్తుంది, తర్వాత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ముఖం అంతా కూడా ఉబ్బి మూన్ షేప్ వస్తుంది, అంటే చంద్రుడి ఆకారంలో వస్తుంది. చాలా డల్గా ఉంటారు పిల్లలు. కనుక మాంసకృత్తు లోపం అనేది ఒకవేళ వచ్చినట్లయితే పిల్లలకి అది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అది రాకుండా పిల్లలకి జాగ్రత్త తీసుకోవటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాగే కార్బోహైడ్రేట్స్, శక్తి కనుక మనం సాధారణంగా ఆహారం అన్నము ఎక్కువగా తింటాం కాబట్టి దాంతోపాటుగా దుంపకూరలు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల, శక్తి లోపం వల్ల వచ్చేటువంటి మెరాస్మస్ అనే వ్యాధి కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి చిన్న వయసులోనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి పౌష్టిక ఆహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చురుకుగా ఉంటారు, ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది, ఎక్కువగా చదువుకోవాల్సి వస్తుంది, స్కూల్కి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎక్కువగా అలసట అనేది ఉంటుంది. అందుకని ఇనుముతో కూడిన పదార్థాలు కూడా ఎక్కువగా ఉండాలి. రక్తహీనత వచ్చిందనుకోండి అలసట ఎక్కువగా ఉంటుంది, దానివల్ల చదువు సరిగా చదవకుండా ఉంటారు. అలాగే కంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి,
1: బోర్డు మీద ఉండే అక్షరాలను కూడా
0: గమనించలేకపోతూ ఉంటారు. ఇదంతా కూడా తల్లిదండ్రులుగా మనం గమనించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, మన మీద ఉంటుంది అది.
1: కొంతమంది పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు కదండి, ఆహారం తీసుకోకుండా అట్లా మారం చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఆహారాన్ని ఇష్టపడేలాగా మనం ఎలా చేయాలండి?
0: మంచి ప్రశ్న అడిగారండి. పిల్లలు సరిగా ఆహారం తీసుకోనప్పుడు తల్లిదండ్రులుగా ఆందోళన చెందటం అనేది సహజం. అంతేకాకుండా పిల్లలు చిన్న వయసులో బరువు బాగా పెరగాలి కాబట్టి అధికంగా క్యాలరీలు, మాంసకృత్తులు అవసరమవుతాయి. మొదటి 6 సంవత్సరాలలో అలవర్చుకున్నటువంటి ఆహారపు అలవాట్లు మొత్తం జీవిత కాలం పాటు కొనసాగుతాయండి. ఎందుకంటే పిల్లలు వివిధ వయసులో వివిధ రకాలుగా పెరుగుతారు, అది కూడా స్త్రీ పురుష లింగ భేదాలను బట్టి పెరుగుదల మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారపు అవసరాలు అందరిలోనూ ఒకేలాగా ఉండవు, అవసరాన్ని బట్టి పోషకాలను మనం వాళ్ళకి అందచేయవలసి ఉంటుంది. కనుక ఆహారం కానీ తీసుకునే విషయంలో ఖచ్చితంగా మనం ఒక సమయ పాలన అనేది చాలా ముఖ్యమండి. చిరుదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, బయట దొరికేటువంటివి ఎక్కువగా పిల్లలకు మనం ఇవ్వడం మంచిది కాదు. కనుక చిన్నపిల్లలు తినేటువంటి ఆహారం అప్పుడప్పుడు మనం ఇంట్లో చేసుకొని వాళ్ళకి ఇవ్వడం అనేది మంచి అలవాటు. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆహారం తినకపోయినా, ఒకవేళ అధికంగా తీసుకున్నా కానీ ఆందోళన పడకూడదు మనం. ఇది మామూలుగా జరిగేటువంటి, కొన్నిసార్లు ఆకలి అవుతుంది, కొన్నిసార్లు ఆకలి అవ్వదు, కొన్నిసార్లు స్నాక్స్ రూపంలో ఇచ్చేటువంటి కానీ, పాలు ఇవ్వడం వల్ల కానీ, ఆకలి మందగించడం కానీ కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది.
1: డైజెషన్
0: తినరు,
1: అలా
0: కంగారు పడకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడకూడదు. ఎందుకంటే రోజు ఒకే రకమైన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా కొన్నిసార్లు ఇష్టం తప్పిపోతూ ఉంటుంది. అందుకని మెను ఎప్పుడు కూడా వాళ్ళకి మార్చుతూ ఉండాలన్నమాట. సాధారణంగా వారం రోజుల్లో ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ సాధారణంగా ఇవ్వచ్చు, మరొక 3 రోజులు కానీ 4 రోజులు కానీ వాళ్ళకి మెను మార్చుతూ ఉండాలి. అలాగా రోజు మార్చి రోజు
1: చేసి పెడుతూ
0: ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆహారం మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటానికి సుగంధ ద్రవ్యాలు కలపటం కానీ, సహజమైనటువంటివి ఆకర్షణీయంగా వాళ్ళని తయారు చేసి పెట్టడం కానీ తల్లిదండ్రులు చేసి పెట్టాలి. అందుకని కొత్తగా ఏదైనా ఒక

0: ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేసేటప్పుడు కొద్ది మొత్తంలో ప్రారంభించాల్సి వస్తుందండి. ఎందుకంటే అంతవరకు తినని ఒక కొత్త రకము లేకపోతే వెరైటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఆహారం పిల్లలు పెట్టాలి అనుకున్నప్పుడు, భోజన ప్రారంభంలోనే ఎక్కువ ఆకలితో ఉన్నప్పుడు కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఆకలి మీద ఎక్కువ తినడానికి అవసరం అవుతుంది. ఖచ్చితంగా తింటారు
1: మొదట్లోనే, అదే పెట్టాలి,
0: అదే పెట్టాలి. మనం మామూలు అన్నం సాధారణమైనటువంటిది పెట్టి తర్వాత ఈ కొత్త రకం వంటకం పెట్టామంటే అప్పటికే ఆకలి తీరిన మీదట ఇది తినడానికి ఇష్టపడరు. అందుకని మొదటగానే వాళ్ళకి ఆకర్షణీయంగా తయారు చేసి కొత్త రకం వంటకం మనం పెట్టినట్లయితే ముందు అది తిని తర్వాత రెండవది తినడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా పిల్లలకు శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే చురుకుగా పనిచేస్తుంది కాబట్టి శరీరం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది అన్నము ఎక్కువగా మనం వాడుకుంటాం కాబట్టి దాంతో పాటుగా కూరలు. కూరలు కూడా ఎక్కువగా సాధారణంగా చేసేటువంటివి కాకుండా వాటికి మిల్క్ ప్రోటీన్ యాడ్ చేసేటువంటి జోడించినట్లటువంటివి, అంటే సాధారణంగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పన్నీరు, జున్ను ఇష్టపడతారు పిల్లలు. ఇప్పుడు పాలకూర ఉన్నదనుకోండి, పాలకూరలో పన్నీరు వేసి చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే పాలకూరలో ఉన్నటువంటి విటమిన్లు, పన్నీరులో ఉన్నటువంటి కాల్షియము, విటమిన్ ఏ, సి, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పిల్లలకి అందుతాయి అన్నమాట. అది ఇష్టంగా కూడా ఎక్కువ మోతాదులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరొక విధంగా చూసినట్లయితే మాంసకృతులు కూడా ఇవ్వాలి అనుకున్నాం కదా, రోజుకి ఒక కోడిగుడ్డు ఉడకపెట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వారం రోజులు అదే ఇవ్వకుండా కొన్నిసార్లు దాన్ని స్క్రాంబుల్ చేసుకొని ఉడకపెట్టి కొంచెం పెప్పర్ కలిపేసి క్యారెట్ కలిపేసి పెట్టినట్లయితే కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి అది కూడా తినడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ మాంసకృత్తులు అనేవి పిల్లలలో ఆడపిల్లలకు వేరుగా మగపిల్లలకి వేరుగా ఉంటుందండి. 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా 40 గ్రాముల వరకు ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆడపిల్లలకైతే 35 గ్రాముల వరకు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఈ మోతాదుని మించకుండా ఖచ్చితమైనటువంటి మోతాదులు మనం ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క శరీరం పెరుగు, అంటే చాలామంది పిల్లలు హైట్ పెరగట్లేదు అని అంటారు. కనుక బాడీ ఎక్కువగా పెరగాలి అంటే మాంసకృతులు తప్పనిసరిగా అవసరం అవుతుంది.
1: పెరగకుండా ఖచ్చితమైన
0: మోతాదులు ఇవ్వాలండి. ఖచ్చితంగా దానికి మనం ఆహార పదార్థాలు దోహదం చేస్తాయండి. అంతేకాకుండా ఈ పిల్లలకి ఎక్కువ క్యాలరీలు ఇవ్వకూడదు. అంతేకాకుండా ఈ క్యాలరీలు ఎంత అందుతాయి అనేది మనం తయారు చేసే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువగా ఫ్రైస్ పెట్టామనుకోండి అదే ఎక్కువ క్యాలరీలు వస్తుంది. అదే సలాడ్స్ రూపంలో పెట్టామనుకోండి తక్కువ క్యాలరీలు వస్తాయి. పచ్చిగా కూడా ఇవ్వకూడదు, ఉడికించి ఇవ్వాలి. అలాగే చిరుధాన్యాలు ఉన్నాయి అనుకోండి, చిరుధాన్యాలు అంటే పెసలు, రాగులు, జొన్నలు, కొర్రలు ఇవన్నీ కూడా ఇవి సగం వరకు ఉడికించేసి పిల్లలకి పెట్టినట్లయితే అది కూడా సలాడ్ రూపంలో ఇవ్వచ్చు. అంతేకాకుండా కూరగాయలు కూడా సగం ఉడికించేసి చిక్కుడు జాతి కూరగాయలు కానీ, తర్వాత దొండకాయలు కానీ, తర్వాత బంగాళదుంపలు కానీ ఇవి కూడా సగం వరకు ఉడికించేసి దానిలో కొంచెం మిరియాల పొడి, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి పిల్లలకి ఆకర్షణీయంగా చూడటానికి ఉంటుంది. అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి సహజ పోషక లక్షణాలు పిల్లలకి డైరెక్ట్గా శరీరానికి అందుతూ ఉంటాయి. అంతేకాకుండా శరీరం లైట్గా కూడా ఉంటుంది, బరువు కూడా లేకుండా,
1: బరువు పెరగకుండా ఇటు ఆహారంలో ఉండే పోషకాలన్నీ
0: అందుతాయండి. దానివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది, బాగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మాంసకృత్తులతో కూడినటువంటివి, శక్తితో కూడినటువంటివి, విటమిన్లతో కూడినటువంటి ఆహారాన్ని తప్పక బడికి వెళ్లే పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుందండి.
1: కూరగాయలు చెప్పారు కదండి, ఆకుకూరల విషయానికి వస్తే ఏ ఆకుకూరలో ఎంతెంత ఉంటాయండి?
0: అవునండి, ఆకుకూరల విషయానికి వస్తే ఎక్కువగా మనం పాలకూర తీసుకోవచ్చండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మనం పాలకూర చపాతి చేసినట్లయితే పాలకూరలో కలిపి చపాతి చేసి ఇవ్వచ్చు. మనం రోజువారీ పద్ధతిలో చేసేటువంటి చపాతి కంటే కూడా పాలకూరతో చేసినప్పుడు దానిలో ఆ గ్రీన్ కలరు పచ్చదనం ఆ చపాతీకి వచ్చి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా బచ్చలి కూరలో కూడా మనం పన్నీరు వేసుకుని చేసేయచ్చు. అంతేకాకుండా పప్పు ధాన్యాలు కూడా వేయచ్చండి, బచ్చలి కూర పప్పు కానీ.

0: మునగాకు పప్పు. మునగాకు పప్పు పిల్లలకి చాలామంది అలవాటు చేయట్లేదు, కానీ మునగాకు తీసుకున్నట్లయితే దానిలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా ఈ మునగాకు అనేది పిల్లలకి ఒక నారింజ్ కంటే 4 రెట్లు ఎక్కువగా పెట్టినట్టుంటుంది. విటమిన్ సి అనేది నారింజలు ఎంతైతే ఉంటుందో దానికంటే 4 రెట్లు మునగాకులో ఉంటుంది. విటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎంతైతే ఉంటుందో దానికంటే 3 రెట్లు ఎక్కువగా మునగాకులో ఉంటుంది. కనుక మునగాకు పప్పు ఎక్కువగా వారంలో 2-3 రోజులు అలవాటు చేసినట్లయితే పిల్లలకి కంటి చూపు సమస్య రాకుండా ఉంటుంది. మెంతికూర కూడా చెప్పుకోదగ్గినటువంటిదండి. మెంతికూర చూడటానికి కానీ రుచికి కానీ కొంచెం ఎదుగా ఉంటుంది, కానీ దానిలో మనం మెంతికూర పప్పు చేసిన, చపాతీలో వేసిన, లేకపోతే పిల్లలకి పెసరపప్పులో కలిపి వాడినా కానీ మెంతికూర ఆ చేదుతనం పోయి చక్కగా తినడానికి కూడా అవకాశం ఉంటుందండి మెంతికూర. కనుక బచ్చల కూర, పాలకూర, మెంతికూర ఇవి అన్నీ కూడా పిల్లలకి తప్పనిసరిగా పప్పు ధాన్యాలు వేసి ఇవ్వాల్సిన పరిస్థితి. పిల్లలు కూడా ఇంకా పౌష్టికార లోపంతో కనుక ఉన్నట్లయితే పండ్లు కూడా తినిపించాల్సి వస్తుంది. దానిలో ముఖ్యంగా జామ. జామకాయ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం. దానివల్ల విరోచన సమస్యలు లేకుండా ఉంటుంది. ఎక్కువగా ఆకలి కాకుండా ఉంటుంది, ఎక్కువసేపు ఉండగలరు. ఆకలి అయినప్పుడు ఒక జామకాయ కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే దాన్ని సలాడ్ రూపంలో కానీ లేకపోతే గోవా జామ్ చేసి కానీ ఒక చపాతీలు కానీ బ్రెడ్తో కలిపి కానీ ఇచ్చినట్లయితే దానిలోని పోషకాలు పిల్లలకి అందుతాయండి.
1: నమస్కారం అండి అనురాధ గారు.
0: నమస్కారం అండి.

మీరు ఇంతవరకు పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం డాక్టర్ బి అనురాధ గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సపోటా పంట సాగు గురించి వివరాలు వింటారు.
1: సపోటా పంట సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సపోటా సుమారుగా 25,215 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేపడుతూ 131,464 టన్నులను ఉత్పత్తినిస్తుంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా సాగు చేపడుతూ ఉంది. ఈ పంటను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ కాబట్టి తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాభాలను కడించవచ్చు. అంతేకాకుండా సపోటా పండ్లు అధిక శక్తిని, కాల్షియం, విటమిన్లను శరీరానికి అందజేస్తాయి. పిల్లలకు ఈ పండు చాలా మంచి ఆహారం. సపోటా ఉష్ణమండలపు పంట కనుక మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది కాబట్టి వర్షాధార పంటగా కూడా అనువైనదిగా చెప్పుకోవచ్చు. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ సపోటా పంటలను నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనూ పండించుకోవచ్చు. తేలిక నేలల్లో త్వరగా ఎదిగి మంచి ఫలసాయాన్ని ఇస్తుంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న నేలలు, ఉప్పు నేలలు కూడా నాటడానికి పనికి వస్తాయి. ఉదజన సూచిక మామూలు కన్నా ఎక్కువగా, అంటే 8.5 నుండి 9 కన్నా ఎక్కువగా ఉన్న భూములు కూడా ఈ పంటకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం ఉండటం వల్ల కొండ ప్రాంతాలు, లోతు తక్కువ నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. వీటిలో రకాలను మనం గమనించినట్లయితే, ముందుగా పాల రకం గురించి మనం చూస్తే మన రాష్ట్రంలో విస్తారంగా సాగులో ఉన్న రకం ఈ పాల రకంగా చెప్పుకోవచ్చు. దిగుబడి ఎక్కువ, పండు పరిమాణం చిన్నదిగా ఉంటుంది, కోలగా ఉండి గుత్తులుగా కాస్తూ ఉంటాయి, తోలు పలచగా ఉండి కండ మృదుగా ఉంటుంది, అధిక తీపి కలిగి ఉంటుంది. ఈ పండ్లు నిలవకు, రవాణాకు, ఎగుమతికి అంత అనుకూలంగా ఉండదు. తర్వాత క్రికెట్ బాల్ రకం గురించి మనం చూసుకున్నట్లయితే ఈ పండ్లు పెద్దవిగా, గుండ్రంగా ఉంటాయి, కండ రవ్వలు రవ్వలుగా ఉంటుంది, గింజలు అధికంగా ఉండి ఒక మోస్తరు తీపి కలిగి ఉంటుంది. సముద్రమట్టం నుండి 1,000 అడుగుల ఎత్తు వరకు గల ప్రాంతాలలో, అలాగే పొడి వాతావరణంలో కూడా ఈ రకం బాగా పండుతుంది. తర్వాత ద్వారపూడి రకం గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ద్వారపూడి రకం పండ్లు క్రికెట్ బాల్ ఆకారంలో ఉండి చిన్న పరిమాణంలో ఉంటాయి, కండ బాగా రవ్వలుగా ఉంటుంది. తర్వాత కీర్తిభర్తి రకం గురించి మనం చూసుకున్నట్లయితే పండ్లు అండాకారంలో ఉంటాయి, పై తోలు మందంగా ఉండి కండ తీయగా ఉంటుంది. కాలిపత్తి రకం గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రకం పండు కోలగా, పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది, తోలు మందంగా ఉండి కండ తీయగా రుచిగా ఉంటుంది. నిలువకు, రవాణాకు, ఎగుమతికి చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు. అధికంగా దిగుబడినిచ్చే రకంగా కూడా ఈ కాలిపత్తి రకాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత PKM1, ఈ రకం చెట్టు గుబురుగా, పొట్టిగా ఉండటం వల్ల అధిక సాంద్రతలో నాటడానికి అనుకూలంగా ఉంటుంది. పండు కోలగా ఉండి పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది. ఈ పండు తోలు పలచగా ఉండి మెత్తటి కండతో తీయగా ఉంటుంది, దిగుబడి ఎక్కువగా వస్తుంది. PKM3, ఈ రకం కోస్తాంధ్ర ప్రాంతంలో సాగుకు సిఫారసు చేయబడిన రకంగా చెప్పుకుంటాము. పండు కోలగా ఉండి పరిమాణంలో మధ్యస్థం నుండి పెద్దదిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అలాగే చెట్టు నిలువుగా పెరగటం వల్ల కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటగా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి దిగుబడి అధికంగానే ఉంటుంది. తర్వాత DHS-1 రకాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రకం యొక్క కాయలు కోలగా ఉండి పెద్దవిగా, అలాగే తీయగా ఉంటాయి. ఇవే కాక సింగపూర్, విరుద్ నగర్, తరంగపూడి, గుత్తి, గవరయ్య వంటి రకాలు కూడా సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. సపోటాను నాటిన తర్వాత 50 నుండి 60 సంవత్సరాల వరకు పంటనిస్తుంది. కాబట్టి సరైన రకాన్ని ఎంపిక చేసుకోకపోతే తరువాత కాలంలో బాగా నష్టపోవలసి ఉంటుంది. సపోటా పంటను కొమ్మ అంటు పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేయబడిన అంటు మొక్కలను ఎంపిక చేసుకోవాలి. 7 నుండి 2 సంవత్సరముల వయసు ఉండే అంట్లను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ వయసు గల అంటు మొక్కలైతే వేరు వ్యవస్థ గుండ్రంగా చుట్టుకుపోయి పొలంలో నిలదొక్కుకొనుటకు ఎక్కువగా సమయం తీసుకుంటుంది. అలాగే ఈ పంటని నాటుకోవటానికి అనుకూలమైన సమయాల్ని మనం గమనించుకున్నట్లయితే జూలై నుండి ఫిబ్రవరి వరకు నాటడానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఎంపిక చేసిన రకాన్ని ఎటు చూసిన 10 మీటర్ల దూరంలో ఎకరానికి 40 మొక్కల చొప్పున నాటుకోవాలి, లేదా ఎటు చూసిన 5 మీటర్ల దూరంలో ఎకరాకు 160 మొక్కల చొప్పున నాటినట్లయితే 15 సంవత్సరాల వరకు అధిక దిగుబడిని తీసుకుని తరువాత ప్రతి 2వ మొక్కను తీసివేసి ఎకరాకు 40 మొక్కల చొప్పున ఉంచుకోవాలి. ఈ మొక్కను నాటుకోవటానికి ఎటు చూసిన 1 మీటర్ ఉండే ఎట్టు గుంతలను తీసుకోవాలి. అంటే 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ లోతు ఉండేటట్టుగా గుంతలు తీసి తవ్విన మట్టికి 30 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, దాంతోపాటుగా 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల 2% మిథైల్ పెరాథియాన్ పొడిమందుని కలిపి గుంతలను నింపుకోవాలి. ఈ గుంతలను నింపేటప్పుడు 1 అడుగు లోతున 10 నుండి 15 కిలోల కొబ్బరి పొట్టును పోసుకోవాలి. కొబ్బరి పొట్టు వేసవిలో ఎక్కువ నీరు నిల్వ చేసుకుని మొక్కలకు నీటి ఎద్దడిని రానివ్వదు. అలాగే కుళ్ళిన తర్వాత మంచి సేంద్రీయ ఎరువు కూడా మారి చెట్టుకు బాగా ఉపయోగకరంగా తయారవుతుంది. అలాగే అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటు భాగం భూమిపైకి ఉండే విధంగా నాటుకోవాలి. నాటిన మొక్కలకు పాదులు చేసి నీరు పోసి మొక్కలు గాలికి ఉరికిపోకుండా కర్రపాతి ఊతాన్ని ఇవ్వాలి. వేరుమూలం నుండి పెరిగే పక్క కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అలాగే ఈ పంటలో ఎరువుల విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే తొలకరిలో తోటలను ఇరువైపులా దుక్కి దున్ని చెట్లకు పాదులు చేసి ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను చెట్టు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో పాదంతా సమంగా వేసి మట్టిలో కలిపి ఎరువులు కరగటానికి సరిపడేంత తేలికపాటి తడిలను ఇచ్చుకోవాలి. సపోటా చెట్లు నీటి ఎద్దడిని ఎక్కువగా తట్టుకుంటాయి. మొక్కలు నాటిన 2 సంవత్సరాల వరకు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ప్రతి 15 రోజులకొకసారి తడి ఇవ్వాలి. ఎదిగిన చెట్లకు వేసవిలో 30 రోజులకొకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీరు ఇచ్చినట్లయితే ప్రతి చెట్టుకు వాతావరణాన్ని బట్టి 60 నుండి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు ఇవ్వాలి. ఈ పంటలో కలుపు నివారణ, అంతర సేద్యం గురించి మనం గమనించినట్లయితే తొలకరిలో నేలను దున్ని పాదుల్లో ఖాళీగా ఉన్న భూముల్లో పచ్చిరొట్టె పైర్లు వేసి 45 రోజుల తర్వాత భూమిలో కలయదున్నుకోవాలి. దానివలన కలుపు నిర్మూలన, భూమి సారవంతమవడమే కాకుండా

నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. తరువాత అవసరమైతే ఒకటి లేక రెండు సార్లు నేలను దున్నటం ద్వారా కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే అంతర సేద్యంగా మనం చూసుకున్నట్లయితే లేత తోటల్లో కానీ కాపుకొచ్చిన తోటల్లో కానీ వేరుశనగ, అపరాలు, కాయగూరలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు గ్లైఫోసేట్ కలుపు మందును లీటర్ నీటికి 5 నుండి 8 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సపోటాలో ప్రత్యేకంగా కొమ్మల కత్తిరింపులు అవసరం ఉండదు. ఎదిగే మొక్కలకు 3 అడుగులలోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మలను తొలగించి ఆ తరువాత 4 నుండి 5 కొమ్మలను ఉంచితే చాలు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను, లోపలి భాగంలో గుబురుగా పెరిగిన కొమ్మలను, నేలను తాకే కింది కొమ్మలను కత్తిరించుకుంటూ ఉండాలి. 4 ఏళ్ల వరకు పూతను తొలగించి 5 లేక 6వ ఏట నుండి కాయలను కోసుకోవచ్చు. ముదరని కాయలను కోయటం వలన సరిగా పండవు. అందువలన పక్వానికి వచ్చిన కాయలనే కోయాలి. కాయలను ఒకేసారి కోయకుండా 3 నుండి 4 కోతల్లో కాయలు కోయటం మంచిది. పక్వానికి వచ్చిన కాయలపై ఉన్న పొట్టు వంటి పదార్థం రాలిపోయి కాయ బంగాళదుంప వలె కనపడతాయి. అటువంటి కాయల చర్మాన్ని గోకినప్పుడు కండ పైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపచ్చ రంగులోకి ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయల చివరనున్న సన్నటి ముళ్ళు చేతితో తాకగానే ఊడిపోతుంది. ఈ కాయలను కోసినప్పుడు తక్కువ పాలు కారుతాయి. ఈ విధంగా పక్వదశను చూసుకుని కాయలు కోసుకోవటం వల్ల మంచి దిగుబడి లాభాలను పొందవచ్చు. కాయలను తొడుముతో సహా కోయాలి. కోసిన కాయలను నీడలో ఉంచాలి. కోత అనంతరం సరైన జాగ్రత్త పాటించినట్లయితే కాయలు నిల్వ ఉంచినప్పుడు కుళ్లే ప్రమాదం అంతగా ఉండదు. పండిన సపోటాలను రవాణా చేయటం కష్టం కాబట్టి పక్వానికి వచ్చిన కాయలను కోసి రవాణా చేయటానికి ముందు 1000 ppm ఎథైల్ 1 ml లీటర్ నీటి ద్రావణంలో ముంచటం కానీ లేదా ఆ కాయలపై పిచికారి చేయటం కానీ చేయటం వల్ల కాయలు కుళ్ళిపోకుండా నలిగిపోకుండా మంచి పక్వదశలో ఉంటాయి. ఈ విధంగా చేయటం వల్ల కాయలు 4 రోజుల్లో పండుతాయి. సాధారణంగా 10 సంవత్సరాలు ఉన్న చెట్లకు 1000 నుండి 1500 కాయలు, 25 సంవత్సరాలు ఉన్న చెట్లకు 2000 నుండి 2500 కాయలు, 25 సంవత్సరాలు పైబడిన చెట్లకు 3000 కాయల వరకు ప్రతి సంవత్సరం పొందవచ్చు.

0: అవకాశమన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.

ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారం 7:05 తెలుగులో, వార్త ప్రసారం 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో. ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు యాజమాన్యం డాక్టర్ కె

రామచంద్రుడు గారితో పరిచయం. జానపద గీతం, కొబ్బరిలో సేంద్రీయ ఎరువుల ప్రాముఖ్యత విశేషాలు వింటారు. 7:45 తిరిగి 8:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. 8:40 దేశభక్తి గీతం, 9:30 చిత్రజగత్ హిందీ ఫిలిం గీతాలు వింటారు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఢిల్లీ నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్న ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చలను ఇలాగే కొనసాగించడానికి

0: చూస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియచేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 యువాఓ కో సర్కారీ నౌకరీ కా నియుక్తి పత్ర మిలా హై. ఆజ్ ఆప్ సభీ దేశ్ కీ వికాస్ యాత్రా మే అహమ్ భాగీదార్ బన్ రహే హై, జిమ్మేవార్ భాగీదార్ బన్ రహే హై. రేల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ దూసరే కై క్షేత్రో మే ఆప్ సభీ నయీ జిమ్మేదారియా సంభాల్నే జా రహే హై. ఆనే వాలే వర్షో మే వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले
0: हैं. ఈ రోజు జరిగిన 19వ రోజుగార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజుగార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ధి పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కి వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్ యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే. సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీ లోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ, ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియానగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపైన తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియచేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్ర

0: ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు చేయవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: రామచంద్ర గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దవేగిలో ఉన్నటువంటి ఆయిల్ పామ్ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇప్పుడు ఆయిల్ పామ్ అనేసరికి అది మనకి దీర్ఘకాలిక పంట కదండి, ఎన్నో సంవత్సరాల పాటు మనకి అది పొలంలోనే ఉండే పంట.
2: అవునండి.
1: కాబట్టి అంటే నాటే ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకుని నాటుకున్నట్టయితే కనుక మనం దాని ద్వారా మంచి నాణ్యమైన అధిక దిగుబడి సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది కదండి. అంటే మొక్కల ఎంపిక దగ్గర నుంచి, రకాల ఎంపిక దగ్గర నుంచి, నేలల తయారీ దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే అవి భవిష్యత్తులో మంచి చెట్లుగా తయారయ్యి మంచి దిగుబడి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు ఆయిల్ పామ్ నాటుకునే రైతులకి అసలు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయండి?
2: ముఖ్యంగా ఆయిల్ పామ్కు ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలు మరియు రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. అంటే వీటిలో మరి సారవంతమైన ఒండ్రు నేలలు, అధిక శాతం సేంద్రియ పదార్థం కలిగిన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉదయన సూచిక 4.5 నుంచి 7.5 వరకు ఉండాలి. మనకు ఒండ్రు నేలల్లో ఈ రకమైన ఉదయని కనిపిస్తూ ఉంటుంది.
1: కాబట్టి ఇటువంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి.

0: నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే సముద్రపోటు నుండి ఇసుక నేలలు, క్షారగుణం కలిగిన నేలలు, అదేవిధంగా ఉప్పు శాతం కలిగిన నేలలు, మురుగు నీరు పోనటువంటి నేలలు వీటికి పనికిరావు.
1: మరి ఆయిల్ పామ్ నాటాలి అనుకుంటే, అసలు ఏ పంట నాటాలి అనుకున్నా కూడా భూసార పరీక్షలు చేసి ఆ సిఫారసుల మేరకు ఎరువులు వాడుకోవాలి, మన నేలలో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి తెలుస్తుందని చెప్తూ ఉంటారు కదండి. ఇక్కడ మట్టి విశ్లేషణ అనేది మనకి ఎలా ఉండాలంటారు?
0: ఖచ్చితంగా చేయించుకోవాలండి. కొత్తగా వేసుకున్న రైతులు నాటుకునే ముందు మట్టి విశ్లేషణ చేయించుకున్నట్లయితే వాళ్ళ పొలం గురించి వాళ్ళకు అవగాహన ముందునే ఏర్పడుతుందండి. అంటే ఆ పొలంలో ఆ మట్టిలో ఎంత ఉదజని సూచిక ఎంత ఉంది, అలాగే క్షార స్వభావం ఎలా ఉంది, నత్రజని, తర్వాత భాస్వరము, పొటాషియము, మైక్రోన్యూట్రియంట్స్, అంటే వాటి లభ్యత ఎలా ఉంది, పోషకాల లభ్యత ఎలా ఉంది అనేది వాళ్ళకు క్లియర్ గా తెలిసిపోతుందండి. సో అది చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది.
1: మరి ఇక్కడ నేలను ఎలా తయారు చేసుకుంటారండి?
0: పంట వేసుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు 2 సార్లు ట్రాక్టర్తో దున్నాలి. దున్ని తర్వాత 3వ సారి మన పొలాన్ని నీట్గా లెవెల్ చేసుకుని తయారు చేసి పెట్టుకోవాలి.
1: మరి అలా తయారు చేసుకున్నప్పుడు ఏమైనా పసుపు ఎరువు అలాంటివి వేసుకోవాలంటారా?
0: అప్పుడు అవసరం లేదండి. మనము నేలను చదును చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. అంటే పొలం ఒక సైడ్ నుంచి ఒక డైరెక్షన్లో మనము గట్టు నుంచి 4.5 మీటర్ల స్థలాన్ని వదిలేసి మనం మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మార్కింగ్ కూడా మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసేసి త్రిభుజాకార పద్ధతిలో మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే మొక్కల మధ్య దూరము 9 మీటర్లు పెట్టుకోవాలి. ఎటు చూసినా కూడా 9 మీటర్లు ఉండాలి. అదేవిధంగా చతురస్రంలో కూడా మొక్కలు నాటుకోవచ్చు. అంటే ఇంతకుముందు రైతులు ఓన్లీ త్రిభుజాకారంలోనే నాటుకునే వాళ్ళు ప్రస్తుతము చతురస్రంలో కూడా నాటుకోవచ్చు అని గవర్నమెంట్ వారు సిఫారసు చేశారు. అంటే మనం త్రిభుజాకారంలో నాటుకున్నట్లయితే 1 హెక్టార్కి 143 మొక్కలు పడతాయి. అదే చతురస్రంలో అయితే 123 మొక్కలు మనం వేసుకోవచ్చు.
1: త్రిభుజాకారంలోనే ఎక్కువ మొక్కలు పడతాయి.
0: ఎక్కువ మొక్కలు పడతాయి. కాకపోతే ఇప్పుడు ఏమంటే చతురస్రంలో వేసుకుంటే వాటి వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటంటే ముదురు తోటల్లో అంతర పంటలు వేసుకోవటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చతురస్రంలో వేసుకుంటే ముఖ్యంగా మనకు కాంతి ప్రసరణ అనేది తోటలో ఎక్కువ అవుతుంది. త్రిభుజాకారము తోటలతో పోల్చినట్లయితే చతురస్రపు తోటల్లో 10 నుంచి 15% కాంతి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అంతర పంటల యొక్క ఉత్పాదకత, ముఖ్యంగా ముదురు తోటల్లో అంతర పంటగా కోకోను పండిస్తున్న రైతులు, కాకపోతే అక్కడ దిగుబడి చాలా తక్కువగా ఉంది. కొబ్బరి తోటల్లో పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఆయిల్ పామ్ తోటల్లో దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. కోకో దిగుబడి అక్కడ 2 కిలోలు వస్తుందంటే ఇక్కడ మనకు 1 కిలో వస్తుంది. అంటే మనం చతురస్రం వేసుకున్నట్లయితే 2 కిలోలు దిగుబడి తీయటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా మంది రైతులు చతురస్రంలో వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
1: ఇప్పుడు మార్కింగ్ అన్నారు కదా, ఎలా చేసుకోవాలండి?
0: మార్కింగ్ మనము పొలం గట్టు నుంచి 4.5 మీటర్లు వదిలేసి పొలము పొడవున తాడుతో గానీ లేకపోతే వైర్తో గానీ కట్టేసుకుని తర్వాత మనము త్రిభుజాకారంలో ఒక తాడుతో గానీ లేకపోతే వైర్తో త్రిభుజాన్ని తయారు చేసుకోవాలి. చేసుకుని మొత్తం పొలాన్నంతా మనం మార్కింగ్ చేసుకుంటూ పోవాలి. అలా చేసుకుని మనం తర్వాత గుంతలను మనం తవ్వుకోవాలి.
1: గుంతల్ని ఎలా తవ్వుకోవాలండి?
0: గుంతల పరిమాణం వచ్చేసేసి ఇక్కడ మామూలు నేలలు, ఇప్పుడు ఒండ్రు నేలలు, ఎర్ర నేలల్లో మనము 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవుతో మనం గుంతలు తవ్వుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతము పోక్లైన్ల ద్వారా రైతులు గుంతలు తవ్విస్తున్నారు. ఇంతకుముందు మనుషుల ద్వారా తవ్వించేవాళ్ళు. పోక్లైన్ ద్వారా తవ్విస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ బంక శాతం కలిగిన నేలలు, అంటే గరపు నేలలు కానివ్వండి లేకపోతే రేగడి నేలల్లో, వాటిలో మనం పోక్లైన్ ద్వారా పొడవును వెడల్పును పెంచుకుంటే సరిపోతుంది. 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, తర్వాత 2 అడుగుల లోతుతో మనము గుంతలు తవ్వించుకొని పెట్టుకోవాలి.
1: అలా గుంతలు తవ్వుకున్న తర్వాత మొక్కల్ని తెచ్చుకోవాలి కదండి. మరి
0: మొక్కల ఎన్నిక ఎలా ఉండాలంటే ఆయిల్ పామ్ నర్సరీ నుంచి 12 నెలల వయసు గల మొక్కలను మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వెంటనే మనం తయారు చేసుకున్న గుంతల్లో వాటిని నాటుకోవాలి.
1: గుంతలు తవ్వుకునేటప్పుడు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: గుంతలు తవ్వుకునేటప్పుడు మనము ప్రతి గుంటకి 50 కిలోల బాగా చీకిన పసుపు పేడను వేసుకోవాలి. తర్వాత మొక్క తెచ్చుకున్న తర్వాత మనం మొక్కలు నాటేటప్పుడు గుంతల నుంచి తోడేసిన మట్టిలో ఈ పసుపు పేడను, తర్వాత ప్రతి గుంటకి 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేకపోతే 250 గ్రాముల డైమోనియం ఫాస్ఫేట్ను కలపాలి. అదేవిధంగా 50 గ్రాముల 4-8 గుల్కలను కలపాలి. ఈ 4-8 గుల్కలు ఎందుకు కలపాలంటే నేలలో క్రిమి కీటకాలు చెట్టును ఆశించకుండా చేయటానికి అవి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం ఫాస్ఫరస్ కానీ డైమోనియం ఫాస్ఫేట్ కానీ ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటే ఫాస్ఫరస్ అప్లై చేసుకోవటం వల్ల మనకు చెట్టు యొక్క వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. అందుకే సూపర్ కానీ డైమోనియం ఫాస్ఫేట్ కానీ వేసుకోవాలని చెప్తాము.
1: మరి నాటే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?

0: మామూలుగా మొక్కలు మనం సంవత్సరం పొడుగునా నాటుకోవచ్చండి. కాకపోతే బాగా అనుకూలమైన సీజన్ వచ్చేసేసి వర్షాకాలము. ఆ సీజన్లో నాటుకున్నట్లయితే మొక్కలు చనిపోవడం అనేది జరగదు. మిగతా కాలంలో కూడా నాటుకోవచ్చు. కొంతమంది ఈవెన్ ఎండాకాలంలో కూడా నాటుతూ ఉంటారు. కాకపోతే ఎండాకాలంలో నాటితే ఇబ్బంది ఏంటంటే, సరిపడా నీరు పెట్టినప్పటికీ మొక్కలు చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎందుకు వస్తుందంటే, ఈ పరిస్థితి ఆయిల్ పామ్ నర్సరీ నుంచి మొక్కలను తీసుకొచ్చేటప్పుడు ఈ మొక్కల్ని పాలిథిన్ సంచుల్లో పెంచుతుంటారండి. అది 9 నెలల తర్వాత నర్సరీలో ఆ వేరు వ్యవస్థ భూమి లోపలికి పోతుంది. ఈ మొక్కను మనము రైతులకు వాళ్ళు
1: తీసిచ్చేటప్పుడు
0: ఆ వేరంతా కట్ అయిపోతుంది. అంటే భూమి లోపలికి పోయిన వేరంతా కట్ అయిపోతుంది. అంటే ఏంది, అప్పుడు షాక్ అనేది ఉంటుంది మొక్కకి. దాన్ని మనం వెంటనే తీసుకొచ్చి మన పొలంలో నాటినప్పుడు మొత్తం ఆకులన్నీ మూవ ఆకు తప్ప ప్రతి ఆకు ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే అప్పుడు రైతులు ఆందోళన గురవుతారు. అదే ఏంటి, మొక్క చనిపోతుంది అన్నట్టు వాళ్ళు ఆందోళన గురవుతారు. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు చేసుకోవచ్చు. ఏప్రిల్ మే నెల ఆ 2 మాసాలు వదిలేసి ఏ నెలలో అయినా మొక్కలను నాటుకోవచ్చు.
1: అలాగా వర్షాలు పడ్డ తర్వాత ఈ మొక్కలు నాటుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బంది అనేది ఉండదండి.
0: ఇబ్బంది ఉండదండి, అయితే మొక్కలు కూడా చనిపోవు. ఇలా నాటుకున్న తర్వాత మనం నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం 2 అడుగుల లోతు వరకు గుంటను తీసుకున్నాము. ఆ గుంటలో ఇప్పుడు మనము చెప్పాము కదండి, రసాయనిక ఎరువు, ఈ 4-8 గుళికలు, తర్వాత చీకిన పసుల పేడ, ఈ మూడింటిని మిశ్రం ఈ మట్టితో బాగా కలిపేసి ఆ గుంతలో 25% మనము వీటితో కప్పాలి. తర్వాత సంచిలో ఉండే మొక్కను దాని ఆ బ్యాగ్ను కట్ చేసేసేసి మట్టితో సహా ఆ మొక్కని గుంట మధ్యలో పెట్టాలి. పెట్టిన తర్వాత మిగిలిన మట్టితో ఆ సైడ్లకు తర్వాత పైన కప్పెట్టాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మొక్క యొక్క తలభాగము పూడిపోకూడదు. అంటే ఆ పూడిపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎత్తులో నాటుకోవాలి. తర్వాత మనము నీరు పెట్టినప్పుడు ఆ ఎత్తు కొద్దిగా తగ్గిపోతుంది, కుంగిపోతుంది. కుంగిపోయినప్పుడు ఈ తలభాగము ఆ నేల ఉపరితలము రెండు సమాంతరంగా ఉంటాయి. సో కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదు.
1: మరి ఇక్కడ పాదులు ఎలా చేసుకోవాలండి?
0: ఇక్కడ మొక్క నాటిన తర్వాత మనం చేసుకోవాల్సిన పని వచ్చేసేసి పాదులను తయారు చేసుకోవాలి. ఇవి ఎలా చేసుకోవాలి? మొదటి సంవత్సరంలో మనము 1 మీటర్ వ్యాసార్థంతో పాదులు తయారు చేసుకోవాలి. అదే 2వ సంవత్సరం అయితే 2 మీటర్ల వ్యాసార్థము, 3వ సంవత్సరం నుంచి 3 మీటర్ల వ్యాసార్థంతో పాదులు చేసుకోవాలి. ఈ పాదులు ఎందుకు చేసుకోవాలంటే, నీటిని కాలువ ద్వారా పెట్టుకోవటానికి చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన ప్రక్రియ అయితే కాదు. నీటిని మనము బిందు పద్ధతి ద్వారా కానీ లేక తుంపర పద్ధతి ద్వారా కానీ ఇచ్చినప్పుడు మనకు ఈ పాదుల ఆవశ్యకత ఉండదు. కాలువ ద్వారా పెట్టుకోవటానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
1: మరి ఈ ఆయిల్ పామ్ తోటలో నీటి యాజమాన్యం ఎలా చేయాలి?
0: నీటి యాజమాన్యము రైతులు ముఖ్యంగా 3 రకాలుగా నీరు అందిస్తూ ఉంటారండి. ప్రధానంగా అంటే మొదటి 3 సంవత్సరాల్లో రైతులు కాలువ ద్వారానే నీరు పెడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు పాదులు చేసుకుంటారు. కొంతమంది రైతులు బిందు పద్ధతి ద్వారా ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది తుంపర పద్ధతి, అంటే దీన్నే మైక్రోజెట్ సిస్టమ్ అంటారు, ఆ పద్ధతి ద్వారా చెట్టుకు నీరు అందిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎంత పరిమాణంలో పెట్టుకోవాలి, ఎంత మోతాదులో పెట్టుకోవాలి నీరు అనేది. కాలువ ద్వారా పెట్టుకున్నట్లయితే వారానికి ఒకసారి, అంటే ఇది వాతావరణాన్ని బట్టి అంటే సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. మనము ఎండాకాలం తీసుకున్నట్లయితే 1 రోజులకు ఒకసారి పెట్టుకోవాలి. అంటే ఎంత మోతాదులో పెట్టుకోవాలి, కనీసము 300 నుంచి 350 లీటర్లు పెట్టుకోవాలి కాలువ ద్వారా పెట్టినప్పుడు. అదే మనకు బిందు పద్ధతి కానీ తుంపర పద్ధతి ద్వారా మనం వాటర్ పెట్టుకున్నప్పుడు రోజుకు 1 మొక్కకి 50 లీటర్లు నీరు పెట్టాలి.
1: ఆ విధంగా నీటి యాజమాన్యం,
0: నీటి యాజమాన్యం చేసుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది.
1: ఇప్పుడు డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఫర్టిగేషన్ అంటూ ఉంటారు కదా, అంటే డ్రిప్ ద్వారానే ఎరువుల్ని కూడా పంపించి నీటితో పాటు అందిస్తూ ఉంటారు కదా?
0: అవునండి.
1: ఆ రకానికి కూడా అనుకూలంగా ఉంటుందంటారా?
0: ఆ రకానికి కూడా ఖచ్చితంగా మనం 2 పద్ధతుల ద్వారా పెట్టుకోవచ్చు అండి. బిందు పద్ధతుల ద్వారా పెట్టుకోవచ్చు, అదే విధంగా మైక్రోజెట్ సిస్టమ్ ద్వారా కూడా మనం రసాయనిక ఎరువులని ద్రావణ రూపంలో మనం మొక్కకు అందించవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల మనకు బాగా కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం 50% ఫర్టిలైజర్స్ మనము ఆదా చేసుకోవచ్చు.
1: ఎరువులు ఆదా అవుతాయి, నీరు కూడా ఆదా,
0: నీరు కూడా ఆదా అయిపోతుందండి. అంటే చెట్టుకు సరిపడ మనం నీరు ఇవ్వడం జరుగుతుంది.
1: 20%
0: వృధా అనేది తగ్గిపోతుంది. చెట్టుకు కావాల్సిన పోషకాలు అదే విధంగా సరిపడ నీరు మనం ఈ పద్ధతుల ద్వారా అందించవచ్చు.
1: మరి ఇక్కడ ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలండి?
0: ఎరువుల యాజమాన్యము, మనం మొక్క వేసేటప్పుడు 50 కిలోల పసుల పేడ వేసాము, అది మనకు ఆ సంవత్సరానికి సరిపోతుంది. దీనితో పాటు అంటే మనము సూపర్ కూడా వేసాం, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 400 గ్రాములు వేయడం జరిగింది. అంటే ఇమ్మీడియట్గా, అంటే వెంటనే మనం మొక్కలు నాటిన వెంటనే ఎరువులు వేసుకోవాల్సిన అవసరము ఇక్కడ ఉండదు. కాకపోతే గుంతల్లో వేసాం కాబట్టి అది 3 నెలల వరకు సరిపోతుంది. అంటే

0: నాలుగో నెలల్లో రసాయనిక ఎరువులు అందించాలి మొక్కకు, ఏ మోతాదులో అందించాలి. మనము ఎరువుల రూపంలో చెప్పుకున్నట్లయితే యూరియా వచ్చేసేసి ఒక మొక్కకి, అంటే మొదటి సంవత్సరంలో ఉండే మొక్కకి 850 గ్రాముల యూరియా ఇవ్వాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1250 గ్రాములు, అదేవిధంగా మిరేటా పొటాష్ 700 గ్రాములు చెట్టుకి ఇవ్వాలి. అంటే దీన్ని మనం ఒకేసారి అందించకూడదు, అంటే 3 నెలల వ్యవధితో 3 సార్లు వేసుకోవాలి. మూడు సమభాగాలుగా చేసుకుని చెట్లకు అందించాలి, విభజించి వేసుకోవాలి. అదే మనకు 2వ సంవత్సరం అయినట్టయితే ఈ మోతాదుని మనం రెట్టింపు చేసుకోవాలి. అంటే యూరియా వచ్చేసేసి 1750 గ్రాములు వేసుకోవాలి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2.5 కేజీలు, మిరేటా పొటాష్ వచ్చేసేసి 1350 గ్రాములు వేసుకోవాలండి. 2వ సంవత్సరంలో వీటిని 4 సమభాగాలుగా చేసుకొని 3 నెలల వ్యవధిలో ఇచ్చుకోవాలి. అదేవిధంగా 3వ సంవత్సరం నుంచి ఈ ఎరువులని 4 దఫాలుగా అందించాలి, సమభాగాలుగా విడగొట్టుకుని 4 దఫాలుగా ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసేసి మోతాదు యూరియా వచ్చేసేసి 2.5 కిలోలు ఒక చెట్టుకు వేసుకోవాలి. అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 0.25 కిలోలు, మిరేటా పొటాష్ వచ్చేసేసి 2 కిలోలు వేసుకోవాలి.
1: సంవత్సరం పెరిగే కొద్ది కూడా ఎరువుల
0: మోతాదు పెరుగుతుంది. అదేవిధంగా నీటి అవసరం కూడా ఎక్కువ అవుతుంది,
1: నీరు కూడా ఎక్కువగా
0: అందించాల్సిన అవసరం ఉంటుంది.
1: ఇప్పుడు రసాయన ఎరువుల గురించి మీరు చెప్పారు కదండి, అది కాకుండా పచ్చి రొట్టె ఎరువులు, సేంద్రియ ఎరువులు అవి కూడా వేస్తూ ఉంటారు కదా ఆయిల్ పంప్ కి, అవి వేసుకోవచ్చు అంటారు.
0: ముఖ్యంగా పచ్చి రొట్టె ఎరువుల ఆవశ్యకత మొదటి సంవత్సరంలో ఉంటుందండి. మొక్క నాటిన వెంటనే మనము 1 మీటర్ పాదులు చేసుకుంటాము. ఆ చేసుకున్న పాదుల్లో జనుము గింజలు కానీ పిల్లి పెసర కానీ లేకపోతే గడ్డి జాతికి చెందిన అలసందలను మనం చల్లుకున్నట్లయితే అవి మనకు దాదాపు, అంటే ఒక పాదులో మనకు దాదాపు 100 కిలోల పచ్చిరొట్ట లభ్యత అనేది జరుగుతుంది. వీటిని మనము ఈ పచ్చిరొట్ట పంటలు పూత దశకు వచ్చినప్పుడు వాటిని మనం కోసేసి ఆ పాదులోనే వేసుకోవాలి. అట్లా వేసుకున్నట్లయితే అది మల్చింగ్గా ఉపయోగపడుతుంది మనకి. అంటే ఆ మల్చింగ్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటంటే, మల్చింగ్ అనేది అంటే దీని వ్యర్థం ఆ పచ్చిరొట్టె అనేది మనకు మనం పాదులో పెట్టే నీటిని ఆవిరవ్వకుండా ఆదా చేస్తుంది, అదేవిధంగా కలుపు రాకుండా నివారిస్తుంది, నేల యొక్క స్వభావాన్ని అంటే చెట్టుకు అనుకూలంగా మారుస్తుంది, నేల యొక్క ఉష్ణోగ్రతను కూడా క్రమబద్ధీకరిస్తుంది. వీటితో పాటు లోపల నేల లోపల ఉండే సూక్ష్మజీవుల అభివృద్ధి కానివ్వండి. అదేవిధంగా అంటే ఇప్పుడు మనం ఈ పచ్చిరొట్టె అనేది 4-5 నెలలకి కాంపోస్ట్గా మారిపోతుంది. ఆ కాంపోస్ట్లో చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనకు చెట్టు యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మనం మొదటి సంవత్సరంలో పచ్చిరొట్ట పంటలను వేసుకోవచ్చు, 2వ సంవత్సరము 3వ సంవత్సరంలో మనము మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్ ఎలా చేసుకోవాలి అంటే, చెట్టు 1 సంవత్సరం అయిన తర్వాత ఎలాగూ సహజంగా కింద ఉండే ఆకులు ఎండిపోవటం కానీ లేకపోతే ఏదైనా రోగాల బెడన పడిన మొక్కల్లో కొన్ని ఆకులు ఎండిపోతూ ఉంటాయి, మనం ఆ ఆకులు నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం పాదులో పరిచేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకు అవి ఆ మట్టలు మనకు మల్చింగ్ గా ఉపయోగపడుతుంది.
1: వేరే సేంద్రియ పదార్థం ఏమి వేయకుండా తోట నుండి వచ్చేవే మనం తోటకి వినియోగించుకోవచ్చు.
0: తోట నుంచి వచ్చేవి తోటకు వినియోగించుకోవచ్చు. దాంతో పాటు మనం వర్షాకాలంలో అంటే మనకు వర్షాలు మొదలయ్యే దశలో ప్రతి చెట్టుకు 50 కిలోల పసుల పేడ వేసుకోవాలి, చీకిన పసుల పేడ వేసుకోవాలి. అదే 3వ సంవత్సరంలో కూడా మనకు వానాకాలంలో మనము 50 కిలోల పసుల పేడ వేసుకోవాలి. వాటితో పాటు ఆయిల్ పామ్ యొక్క ఆకులు, ఎండిపోయిన ఆకులు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనము మల్చింగ్ గా వాడుకోవచ్చు.
1: మరి ఈ ఆయిల్ పామ్ తోటల్లో అబ్లేషన్ అని అంటూ ఉంటారు కదండి, అసలు అబ్లేషన్ అంటే ఏంటండి?
0: అవునండి, ఇది ఖచ్చితంగా చేయవలసిన ప్రక్రియ. మనము మొక్క నాటిన తర్వాత అంటే 2వ సంవత్సరంలో అంటే నాటిన 14 నెలల కొన్ని వంగడాల్లో, అదేవిధంగా కొన్ని వంగడాల్లో 18 నెలలకి పూత దశ మొదలవుతుంది. అంటే ఇక్కడ 2 రకాల పూత గెలలు వస్తూ ఉంటాయి, ఆడ మొగ అనేది సపరేట్ సపరేట్ గా ఉంటాయి. ఇవి రావడం జరుగుతుంది. అవేమంటే అవి వచ్చినప్పుడు వెనువెంటనే మనము వాటిని తీసేస్తూ ఉండాలి. ఇలా తీయటం వలన మొక్క యొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియను ఖచ్చితంగా చేయాలని మేము రైతులకి సిఫారసు చేస్తూ
1: ఉంటాం.
0: వాటిని 1 సంవత్సరం వరకు చేయాలండి. అంటే ఇది 2వ సంవత్సరంలో మొదలు పెట్టాలి, 2.5 సంవత్సరం వరకు అంటే 1 సంవత్సరం వరకు చేయాల్సి ఉంటుంది.
1: అంటే వచ్చిన పూతను వచ్చినట్టు,
0: వచ్చిన పూతను వచ్చినట్టు తీస్తూ ఉండాలి. ఆ గెలలు కూడా, ఆ పూల పూగుతులను కూడా మనము మల్చింగ్ గా వాడుకోవచ్చు. దాదాపు మనకు 10-12 గెలలు వస్తూ ఉంటాయి, వాటి మనం మల్చింగ్ గా వాడుకోవచ్చు.
1: మరి అబ్లేషన్ చేయడానికి ప్రత్యేకమైన పరికరం అంటే ఏమన్నా ఉంటుందండి?
0: ఇప్పుడు మా సంస్థ వారు ఒక పరికరాన్ని తయారు చేశారు. మామూలుగా రైతులు ఈ అబ్లే

0: అనే దాన్ని కొడవల ద్వారా కానీ లేకపోతే అది అంటే లేత దశలో ఉన్నప్పుడు అంటే మనకు పువ్వు గెల కనిపించినప్పుడు అది చాలా సున్నితంగా ఉంటుంది. ఆ దశలో మనం జస్ట్ చేతితో కూడా మనం వాటిని తీసేయచ్చు. అలాగని పక్షంలో అంటే ఆలస్యం చేసినట్లయితే వాటిలో పీచు ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం చేతితో వాటిని తీయడం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ పనిముట్టు మనం వాడి వాటి ద్వారా మనం వాటిని తీసివేయవచ్చు.
1: ఈ అబ్లేషన్ అనేది చేయాలన్నమాట,
0: కంపల్సరీ చేయాలండి. చేసుకున్నట్లయితే చెట్టు యొక్క ఎదుగుదల బాగుంటుంది, తర్వాత వాటి ఉత్పాదకత కూడా
1: పెరుగుతుంది. ఇంకా ఈ ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేటప్పుడు మొదటి 3-4 సంవత్సరాలకు కూడా రైతు ఆదాయం అనేది ఏది రాదు కదండి దాని ద్వారా.
0: అవునండి.
1: కాబట్టి అంటే ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతర పంటలు సాగు చేయడానికి కూడా రైతుకు అవకాశం అనేది ఉంటుంది.
0: అవునండి.
1: ఇలా సాగు చేయాలి అనుకుంటున్నప్పుడు అసలు ఎటువంటి అంతర పంటలు సాగు చేయొచ్చు, ఎలా సాగు చేసుకోవాలి?
0: ముఖ్యంగా రైతు తోటలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు తను అంతర పంటలు వేసుకోవచ్చు అండి. ఒకవేళ నీరు సమృద్ధిగా లేని పక్షంలో అతను అంతర పంటల గురించి ఆలోచించకూడదు. నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు వరి తప్ప ఏకవార్షికాలైన అన్ని రకాల పంటలను అంతర పంటగా వేసుకోవచ్చు. ఇవే కాకుండా ద్వివార్షికాలైన అరటి కానివ్వండి చెరుకును కానివ్వండి రైతులు అంతర పంటలుగా వేసుకోవచ్చు. అంటే వీటిని మనం మొదటి 3 సంవత్సరాల్లోనే మనం పండించుకోవాలి, 4వ సంవత్సరం నుంచి పండించుకోకూడదు. ఎందుకంటే 4వ సంవత్సరం వచ్చేటప్పటికి చెట్ల మధ్యలో ఉండే ఆకులు ఒకదానికొకటి కలవటం అనేది జరుగుతుంది. అప్పుడు మనకు అంతర పంటలు సాగు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో మొదటి 3 సంవత్సరాల్లో వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ప్రకారము అంతర పంటలు పండించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన జాగ్రత్తలు, సర్వసాధారణంగా చేసే తప్పులు అని చెప్పొచ్చు. రైతులు అంతర పంటల కొరకు ఆయిల్ పామ్ మొక్క యొక్క ఆకులను కట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చెట్టును అంటే ఆకులను దగ్గరగా చేర్చి వాటిని తాడుతో కట్టేస్తుంటారు. తర్వాత ఆ చెట్టు పాదు కూడా చేయకుండా, ఒకవేళ పాదు చేసినా కూడా చెట్టును ఆనుకొనే దున్నటం జరుగుతుంటుంది. చేసుకున్న పాదులో కూడా ఈ అంతర పంటలు వేయడం జరుగుతుంటుంది. ఈ 4 రకాలు అసలు ఖచ్చితంగా మనం చేయకూడదు. ఈ చేసినట్లయితే ఖచ్చితంగా చెట్టు యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది, తర్వాత ఫ్యూచర్లో మనకు దాని దిగుబడి కూడా మనకు అంత అనుకున్నట్టుగా ఉండదు. ఒకవేళ ఇప్పుడు మనం అరటి పెట్టుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అరటి యొక్క నీడ మన ఆయిల్ పామ్ మొక్క మీద పడకుండా చూసుకోవాలి, అలా జాగ్రత్త వహించాలి.
1: ప్రధాన పంటకి ఎటువంటి
0: ఇబ్బంది కలగకూడదు. కొంతమంది ఇప్పుడు అరటి వేసుకున్న తోటల్లో ఏమవుతుందంటే అంటే పాదుల్లో నాటుకోవటం వల్ల అది ఆయిల్ పామ్ చెందాల్సిన అంటే ఆయిల్ పామ్ తీసుకున్న పోషకాలన్నింటినీ ఈ అంతర పంటలు తీసేసుకోవటం వల్ల మనకు ఒకసారి ఏమవుతుందంటే దిగుబడి అనేది 1 సంవత్సరము ఆలస్యం అవుతుందండి. మామూలుగా అయితే మనకు రైతులు 4వ సంవత్సరంలో మొదలు పెడతారు గెలలు కోసుకోవటం అనేది. ఈ అంతర పంటలను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 సంవత్సరము ఆలస్యం అవుతుంటుంది.
1: కాబట్టి ఇవి మాత్రం
0: గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి.
1: మరి ఇక్కడ కలుపు సమస్య ఉంటుందండి.
0: కలుపు సమస్య కూడా ఖచ్చితంగా ఉంటుందండి. 3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆల్రెడీ మనము మల్చింగ్ అని చెప్పుకున్నాం, మల్చింగ్ చేసుకుంటే కలుపు మొక్కలు పెరగడానికి ఆస్కారం ఉండదు. తర్వాత సర్వసాధారణంగా చేసుకునే పద్ధతి వచ్చేసేసి మనుషుల ద్వారా పీకెచ్చుటాలు. తర్వాత 3వ పద్ధతి వచ్చేసేసి రసాయనిక మందులు, ముఖ్యంగా గ్లైఫోసైట్ లేకపోతే గ్రామాక్జోన్. దీన్నే అంటే గ్లైఫోసైట్నే రౌండప్ అంటుంటారు, అదేవిధంగా గ్రామాక్జోన్ పారాక్వాట్ అని అంటుంటారు. ఈ రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి లేకపోతే ఒక్కోసారి రెండింటిని కలిపి కూడా మనము కలుపు నివారించుకోవడానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని ఎంత మోతాదులో వేసుకోవాలి, 2.5 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మనము ఆ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం అంటే ఇట్లా సంవత్సరంలో 1-3 సార్లు చేసుకున్నట్లయితే మనం కలుపును పూర్తిగా నివారించుకోవచ్చు.
1: కాబట్టి రామచంద్రుడు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఆయిల్ పామ్ తోటలను కనుక కొత్తగా నాటుకోవాలనుకుంటున్న రైతులందరూ కూడా ముందుగా భూసార పరీక్షలు అవి చేయించుకుని, తర్వాత నేలను బాగా చదునుగా దున్నుకోవడం, తర్వాత మీరు చెప్పారు త్రిభుజాకార పద్ధతిలో కానీ చతురస్రాకార పద్ధతిలో కానీ మొక్కలను నాటుకున్నట్లయితే బాగుంటుందని, ఆ రకంగా మార్కింగ్ అది చేసుకుని వాళ్ళు మొక్కలను నాటుకుని గుంటల్లో తవ్వేటప్పుడు కూడా పశువుల ఎరువుని వేసుకుంటూ పచ్చిరొట్టె ఎరువులను పెంచుకుని, అదే నాటే సమయం కూడా ఇక్కడ కీలకమైంది కాబట్టి వర్షాకాలంలో నాటుకుంటే మొక్కలు బాగా నిలదొక్కుని బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని కూడా చూసుకుని ఇక నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలిపి యాజమాన్యం ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకుని అబ్లేషన్ అని కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు ఇందులో. అంటే మొదటి 3 సంవత్సరాల వరకు కూడా వచ్చిన గెలల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ 4వ సంవత్సరం నుంచి కనుక ఉంచినట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ ఇంకా అంతర పంటల్ని కూడా సాగు చేసుకున్నట్టయితే కనుక

0: మంచి ఆదాయం, మంచి నాణ్యమైన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందంటారు. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు చేయవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయ కార్యక్రమం మీరెంతవరకు విన్నారు? ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించిన విశేషాలు వింటారు.
1: కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కొబ్బరి మొక్క నేల నుండి అనేక ముఖ్య పోషకాలను, అంటే పొటాషియం, నత్రజని, భాస్వరం, కాల్షియం, ఇంకా మెగ్నీషియం ఇలాంటి పోషకాలను ఎక్కువ మోతాదులో గ్రహించుకుంటుంది. కొబ్బరి తోటల్లో దిగుబడి స్థిరంగా ఉండటానికి సేంద్రియ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఎరువులు మట్టిలో మెల్లగా కుళ్ళి పోషకాలను విడుదల చేస్తాయి. చాలా రకాల సేంద్రియ ఎరువులను రైతులు తక్కువ పెట్టుబడితో సులభంగా వారే వారి తోటల్లో తయారు చేసుకోవచ్చు. 1 హెక్టారు కొబ్బరి తోటల నుండి ఉత్పత్తి అయిన సుమారు 16 టన్నుల సేంద్రియ పదార్థాలు, అంటే కొబ్బరి ఆకు, డొలకలు, డొక్క ఇలా మొదలైన వాటన్నిటినీ కలుపుకుని కంపోస్టుగా మార్చుకుని చక్కని సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రియపు ఎరువులు వాడుతూ సిఫార్సు చేసిన మందులను 50% రసాయనిక ఎరువులు వాడితే సరిపోతుంది. ఈ సేంద్రియ ఎరువుల వలన ఉపయోగాలు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా తేలిక నేలల్లో తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచేటట్లు చేస్తుంది. భూమిలో ముఖ్య పదార్థమైన సేంద్రియ కర్బనంను ఎక్కువగా అయ్యేటట్లు చేస్తుంది. భూమిలో సూక్ష్మజీవుల సంతతి పెంచి తద్వారా మట్టిలో మొక్కల వేర్లకు పోషకాల లభ్యత ఎక్కువగా అందేలాగా చేస్తుంది. భూమిలో అధిక మోతాదులో ఉన్న లవణాలను, అలాగే చౌడును తగ్గిస్తుంది. భూమి యొక్క భౌతిక లక్షణాలను అభివృద్ధిపరచుకుని సేంద్రియపు ఎరువులను కొబ్బరి తోటల్లో ప్రతి సంవత్సరం వాడటం వలన భూమిలో లభ్యమగు పోషకాలు క్రమేపీ పెరిగి మొక్కలు బాగా పెరగటానికి సహాయపడుతుంది. తద్వారా భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. కొబ్బరి తోటల్లో ఈ సేంద్రియ ఎరువులను 5 రకాలుగా మనం చేసుకోవచ్చు. అవి వర్మి కంపోస్ట్, కొబ్బరి పొట్టు కంపోస్ట్, పచ్చిరొట్టు ఎరువులు, చిక్కటి సేంద్రియ ఎరువులు, స్థూల సేంద్రియపు ఎరువులు. ఇలా 5 రకాలుగా మనం చేసుకోవచ్చు. ముందుగా వర్మి కంపోస్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే, కొబ్బరి తోటలో వ్యర్థ పదార్థాలైన ఎండు ఆకులను యుడ్రిలస్ యుజిని అనే వానపాముల ద్వారా, దాంతోపాటు ఆవు పేడ అలాగే ఆకులు 1:1 నిష్పత్తిలో కలిపి వర్మి కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. 10 కిలోల సేంద్రియ పదార్థాలకు 50 వానపాముల చొప్పున వాడుకుంటే 2 నుండి 3 నెలల్లో సేంద్రియ పదార్థం కుళ్ళి చక్కని వర్మి కంపోస్ట్గా తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో సుమారు 1.8% నత్రజని, 1% భాస్వరం, 0.16% పొటాషియం, ఇంకా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇదే కాక ఇంకో పద్ధతిలో ఈ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ముందుగా కొబ్బరి చెట్టు చుట్టూ గాడి చేసి ఆ గాడిలో కొబ్బరి ఆకులను, వానపాములను రెండూ కలిపి కొళ్లపెట్టి అక్కడే ఎరువుగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతిలో సుమారు 90 రోజుల్లో ఎరువు తయారవుతుంది. తర్వాత కొబ్బరి పొట్టు కంపోస్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే, పొట్టును కుళ్లింపచేసి ప్లూరోటస్ అనే శిలీంద్ర పొడిని 0.2% ఉపయోగించి సున్నం 5%, అలాగే యూరియా 0.5%, రాక్ ఫాస్ఫేట్ 0.5%, దాంతోపాటు ఆవు పేడ కలిపి కొబ్బరి పొట్టు నుండి ఎరువు తయారు చేసుకోవచ్చు. సుమారు 2 నుండి 3 నెలల్లో ఈ కంపోస్ట్ తయారవుతుంది. ఈ ఎరువులో సుమారు 1.2 నుండి 1.8% నత్రజని, 0.1 నుండి 0.22% భాస్వరం, 0.1 నుండి 0.4% పొటాషియం, ఇలా అనేక రకాల పోషకాలు దానిలో తయారవుతాయి. ఈ ఎరువును కొబ్బరి చెట్టుకు 20 నుండి 25 కిలోల వరకు వాడుకోవచ్చు. అలాగే పచ్చిరొట్టె ఎరువు గురించి మనం చూసుకున్నట్టయితే, పచ్చిరొట్టె ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, బొబ్బర్లు, దాన్ని అలసందలు అని కూడా అంటారు, ఇవి తొలకరి వర్షాలు పడగానే పెంచి సుమారు 2 నెలల తర్వాత దుక్కిలో బాగా కలియదున్నుకోవాలి. ఈ పచ్చిరొట్టె పైర్ల వలన భూమిలో నత్రజని 6 నుండి 7%, భాస్వరం 1 నుండి 2%, అలాగే పొటాషు 4 నుండి 5%, ఇంకా అనేక పోషకాలు చేరతాయి. ఇవే కాకుండా అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఈ మొక్కలకు లభ్యమవుతాయి.
0: కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
3: ఈనాటి పంటసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను శ్రీరామ్ పార్థసారథి శాశ్వతి పాడారు గాయం 2 చిత్రానికి. వనమాలి గీతం ఇది, ఇళయరాజా సంగీతం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతితరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు.
1: ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
3: చిత్రగీతాలు కార్యక్రమంలో వింటున్న పాటను ఎస్ జానకి పాడారు. మాంగళ్య బంధం చిత్రానికి ఆత్రేయ గీతం ఇది, ఇళయరాజా సంగీతం.

లిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం. వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి, సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక. అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి. భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం. స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయం వింటారు.
1: ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో 3వ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపూర్ పట్టణానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో ఈరోజు మనం ఆకాశవాణితో 90 వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం నరసింహరావు గారు.
1: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
2: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
2: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
2: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పని దినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పని దినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు. కానీ ఆదివారం వస్తే చాలు, పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వర గారు. వాళ్ళ వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదు అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది?
2: చిన్నపిల్లలలో, చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకతని నాలో రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
2: తప్పకుండానండి. 1990 దశకం, దాదాపు 90 దశకం నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గినటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను. నేను
1: మర్చిపోలేదంటారు?
2: మర్చిపోలేని అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని.

0: నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994 మద్రాసు రేడియో కేంద్రంలో. అది కూడా డిసెంబర్ నెల 15వ తేదీ. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా
1: చల్లబడిపోయేలాగా,
0: మైకు ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్, ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది కవి సమ్మేళనాలు నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశవాణి ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తోంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటలాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు, ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటిని వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు, ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాపరగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళకి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనే దానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శన వచ్చింది. రేడియో, దూరదర్శన్, ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో 100 కొద్ది ఛానళ్ళు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్టు లెక్క.
1: అవునండి.
0: పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా, ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్లీ మళ్లీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత మహిళా కార్మిక కర్షక శ్రామిక బడుగు బలహీన వర్గాల జనశ్రేయస్సు వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా బహుజన హితాయ బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యత అంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలతో సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లతకొటి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగారు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలిటి వెంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానరసం పణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు శేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను, ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మస్తన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నారు.
0: చాలా సంతోషం నరసింహారావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి, 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం, డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
4: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
5: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
4: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
5: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
4: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
6: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
6: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి.
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
6: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
7: భగవద్గీత పారాయణం.
2: సమయం 8:30. తెలుగులో వార్తలు.
8: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ
9: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को అవసర మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే. సాత్ సాత్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
8: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబిజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా

0: తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం, 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాలా క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజవాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుల నుండి రైతులను రక్షించడానికి పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो, जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं. राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में.
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు, రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ

0: 5 వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం విబిజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:45. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
2: ముఖ్య సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే సంవాద్ ఔర్ కూటనీతి కే మాధ్యమ్ సే సంఘర్షో కే శాంతిపూర్ణ సమాధాన్ కే లియే భారత్ కే నిరంతర్ సమర్థన్ కీ పుష్టి కీ. అమెరికా కే విదేశ్ మంత్రి మార్కో రూబియో నే భారత్ కో అమెరికా కే దృష్టికోణ సే హింద ప్రశాంత క్షేత్ర కీ ఆధారశిలా బతాయా. రక్షా మంత్రి రాజనాథ్ సింగ్ నే కహా దేశ్ రక్షా వినిర్మాణ మే ఆత్మనిర్భర్ బన్ రహా హై. మహారాష్ట్ర కే షిర్డి మే తోప్ కే గోలే బనానే కే సంయంత్ర కా భీ ఉద్ఘాటన్ కియా. కేంద్ర సర్కార్ నే నయీ దిల్లీ కే జిమ్ఖానా క్లబ్ కో రక్షా అవసంరచనా కో మజబూత్ కర్నే కే లియే అగలే మహీనే కీ 5 తారీఖ్ తక్ అప్నా పరిసర్ సౌంప్నే కో కహా. చీన్ కే కోయలా ఖదాన్ మే విస్ఫోట్ మే 90 లోగో కీ మౌత్ ఔర్ భారతీయ పహల్వాన్ సూరజ్ వశిష్ఠ ఔర్ సాగర్ సింగ్ నే వియత్నాం మే ఆయోజిత ఏషియాయి U23 కుష్తీ చాంపియన్షిప్ మే రజత్ పదక్ జీతా. ఔర్ అబ్ సమాచార్ విస్తార్ సే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఔర్ అమెరికా కే విదేశ్ మంత్రి మార్కో రూబియో నే ఆజ్ భారత్ అమెరికా వ్యాపక వైశ్విక రణనీతిక సాజేదారీ మే లగాతార్ హో రహీ ప్రగతి, క్షేత్రీయ తథా వైశ్విక శాంతి ఔర్ సురక్షా సే జుడే ముద్దో పర్ చర్చా కీ. విదేశ్ మంత్రి మార్కో రూబియో నే ఆజ్ దిల్లీ మే సేవా తీర్థ మే ప్రధానమంత్రి మోదీ సే ములాకాత్ కీ. శ్రీ మోదీ నే ఏక్ సోషల్ మీడియా పోస్ట్ మే కహా కీ భారత్ ఔర్ అమెరికా విశ్వ కళ్యాణ్ కే లియే మిల్కర్ కామ్ కర్తే రహెంగే. ఇస్ బైఠక్ కే దౌరాన్ విదేశ్ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ ఔర్ రాష్ట్రీయ సురక్షా సలహాకార్ అజీత్ డోభాల్ భీ ఉపస్థిత్ రహే. ప్రధానమంత్రి కార్యాలయ నే ఏక్ బయాన్ మే కహా కీ అమెరికీ విదేశ్ మంత్రి నే శ్రీ మోదీ కో రక్షా, రణనీతిక తక్నీకో, వ్యాపార తథా నివేశ్, ఊర్జా సురక్షా, కనెక్టివిటీ, శిక్షా ఔర్ లోగో కే బీచ్ సంబంధో సహిత కయీ క్షేత్రో మే ద్విపక్షీయ సహయోగ్ మే లగాతార్ హో రహీ ప్రగతి కే బారే మే జానకారీ దీ. శ్రీ మార్కో రూబియో నే పశ్చిమ ఏషియా కీ స్థితి సహిత విభిన్న క్షేత్రీయ ఔర్ వైశ్విక ముద్దో పర్ అమెరికా కా దృష్టికోణ సాఝా కియా. శ్రీ మోదీ నే శాంతి ప్రయాసో కే లియే భారత్ కే నిరంతర్ సమర్థన్ కీ పుష్టి కీ ఔర్ బాత్చీత్ తథా కూటనీతి కే మాధ్యమ్ సే సంఘర్షో కే శాంతిపూర్ణ సమాధాన్ కీ అప్నీ అపీల్ దోహరాయీ. శ్రీ మార్కో రూబియో ఇస్ మహీనే కీ 26 తారీఖ్ కో హోనే వాలి క్వాడ్ విదేశ్ మంత్రియో కీ బైఠక్ మే హిస్సా లేనే కే లియే 4 దిన్ కీ భారత్ యాత్రా పర్ హైం. అమెరికా కే విదేశ్ మంత్రి మార్కో రూబియో నే కహా హై కీ అమెరికా జిస్ తరహ్ సే హింద ప్రశాంత క్షేత్ర కో దేఖతా హై ఉస్మే భారత్ కీ భూమికా సబ్సే అహమ్ హై. నయీ దిల్లీ మే అమెరికీ దూతావాస్ కీ సపోర్ట్ ఎనెక్స్ బిల్డింగ్ కా ఉద్ఘాటన్ కర్తే హుయే శ్రీ రూబియో నే కహా కీ భారతీయ కంపనీయో నే అమెరికా మే 20 అరబ్ డాలర్ కా నివేశ్ కియా హై.
3: Expanded commercial ties. अब हमारे व्यापारिक संबंध और भी बढ़ गए हैं. इसमें भारतीय कंपनियों का अमेरिका में 20 अरब डॉलर से अधिक का निवेश शामिल है. हमने हिंद प्रशांत क्षेत्र में सैन्य अभ्यासों के माध्यम से अपनी सुरक्षा साझेदारी को और भी मजबूत बनाया है. निश्चित रूप से इस महत्वपूर्ण रिश्ते को और मजबूत बनाने के लिए एक व्यवस्थित और सुरक्षित काउंसलर प्रणाली की अत्यंत आवश्यकता है.
2: श्री रूबियो ने कहा कि उनकी इस यात्रा से दोनों देशों के आपसी संबंध और मजबूत होंगे तथा उनमें और अधिक प्रगति होगी.
3: इस रिश्ते की बुनियाद राष्ट्रपति ट्रंप और प्रधानमंत्री मोदी के बीच का आपसी संबंध है. ये एक निजी रिश्ता है.

మీదింతవరకు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అప్రస్తుత హై కేసీ కేశవ పిళ్ళైకి ఏక్ కృతి శ్రీ బాలకృష్ణ పాహిమాం జో రాగ్ పూర్వీ కళ్యాణి పర్ ఆధారిత హై ఔర్ రూపక్ తాల్ మే నిబద్ధ హై.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ బాలకృష్ణ పాహిమాం, ఎ కాంపోజిషన్ ఆఫ్ కేసీ కేశవ పిళ్ళై. ఇన్ ది రాగ్ పూర్వీ కళ్యాణి సెట్ టు రూపక తాల్.

0: stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, శ్రీ పి రవి మోజెస్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ, అగ్నిహోత్రం హైగ్రీవ రామచంద్రాచార్యులు, చివరిగా లలిత గీతాలు వింటారు. 7:55 ఈ మాసపు పాట రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మీగారి గాత్రం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రేపు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుపై శ్రీపాద పినాకపాణిగారి ప్రసంగం, అనంతరం ద్వారంగారి సంగీతం, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఒంటిగంట 30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మిగారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు, చివరిగా ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయాల మాలిక ప్రసారమవుతుంది. 3:00 నాటకం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీమతి పాలడుగు ధనలక్ష్మి బృందం ఆలపించిన భజన గీతాలు వింటారు. 7:15 పంటసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యతను గురించి డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం సునాముఖి ఆకు సాగు వివరాలు సంభాషణ ప్రసారమవుతుంది పంటసీమల కార్యక్రమంలో. 7:45 చిత్రగీతాలు. 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో గ్రీష్మ వర్ణనం డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో. 9:15 స్పాట్లైట్. ఇక రాత్రి 10:00 రవి వాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 30 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. FM 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.